ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 19వ రోజు, 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తారీఖు ఆదివారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు అర్చన క్షేత్రదర్శిని. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి ఉత్తరంగా బంగాళాఖాతపు తీరానికి సమీపంలో ఉన్న భీమునిపట్నం మనందరికీ భీమిలిగా సుపరిచితం. పాత భవనాలు, వలస పాలన కాలపు నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు, ఇవన్నీ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అలాంటి చారిత్రక వాతావరణంలో నిలిచిన ఒక పురాతన ప్రార్థనా మందిరమే సెయింట్ పీటర్స్ చర్చ్. దీనిని రెడ్ చర్చ్ అని కూడా అంటారు. 1864 సంవత్సరంలో దీన్ని నిర్మించారు.

0: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శిలో మనం తెలుసుకుంటున్నాం విశాఖపట్నానికి చెందిన సెయింట్ పీటర్స్ చర్చ్ గురించి. భీమిలి ప్రాంతానికి చెందిన చారిత్రక కట్టడాలకి ఒకే రకమైన చరిత్ర లేదు. కొన్ని డచ్ కాలానికి చెందినవి, కొన్ని బ్రిటిష్ కాలానికి చెందినవి. వాటి కాలాన్ని, నేపథ్యాన్ని బట్టి విడివిడిగా అర్థం చేసుకోవాలి. సెయింట్ పీటర్స్ చర్చ్ విషయానికొస్తే 1964 సంవత్సరం మనకి ముఖ్యమైనది. సెయింట్ పీటర్స్ చర్చ్ని సందర్శించడం అంటే కేవలం ఒక ప్రార్థనా మందిరాన్ని చూడటం కాదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత చరిత్రలోని ఒక అధ్యయనాన్ని దగ్గరగా పరిశీలించడం, అవగాహన చేసుకోవడం.
1: మీరు సమాధానమును బంధన చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కోటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దివ్యశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి క్రీస్తు ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 4:1-3

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని, నేను మీ రోజీ. మనం తెలుసుకుంటున్నాం భీమిలీ ప్రాంతానికి చెందిన సెయింట్ పీటర్స్ చర్చ్ గురించి. 1864లో కట్టబడిన సెయింట్ పీటర్స్ చర్చ్ ఇప్పటికీ మన దృష్టిని ఆకర్షిస్తుంది అంటే దాని చారిత్రక విలువ ఎంత ఘనమైనదో గ్రహించాలి. ఈ మందిరంలోనే ప్రధాన ప్రార్థన

నా భాగాన్ని నే అని పిలుస్తారు. దీనికి ఇరువైపులా రెండు పక్క మార్గాలు లేదా ఐల్స్ ఉన్నట్లు నిర్మించారు. ప్రధాన ప్రార్థనా భాగం సామూహిక ప్రార్థనలకి సంఘ

ప్రార్థనకి అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకునే ప్రదేశం ఉంటుంది. దీన్ని సాక్రిస్టీ అంటారు. మరోపక్క ఆర్గన్ ఛాంబర్, ఇది సంగీత వాయిద్యాలకి సంబంధించినటువంటి రూమ్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఏఆర్ స్టీవెన్సన్ పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం సెయింట్ పీటర్స్ చర్చ్ విశేషాలు. సెయింట్ పీటర్స్ చర్చ్ ఘంటగోపురం ఎత్తు సుమారు 62 అడుగులు, గోడల ఎత్తు సుమారు 25 అడుగులు. పైకప్పు నిర్మాణానికి చెక్కలు, పెంకులు వాడారు. యంత్రాలు, ఆధునిక పరికరాలు ఏమీ లేకుండా, ఎటువంటి సాంకేతికత లేకుండా నిర్మించినటువంటి గొప్ప నిర్మాణం ఇది. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది రమణ పాడిన పాట.

0: ఈనాటి క్షేత్రదర్శనంలో మీరు తెలుసుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన సెయింట్ పీటర్స్ చర్చ్ గురించి. ఆ చర్చిని గమనించినట్లయితే సాధారణంగా పురాతన చర్చిలో రంగుల గాజు కిటికీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి కేవలం వెలుతురు లోపలికి రావడానికి ఉపయోగపడే కిటికీలు మాత్రమే కాదు, బైబిల్ కథలను చిత్రాల రూపంలో ప్రజలకు పరిచయం చేసే మాధ్యమాలు కూడా. తూర్పు వైపు ఉన్న గాజు కిటికీ ప్రత్యేకంగా ఎంచబడుతుంది ఈ చర్చికి సంబంధించి. ఈ కిటికీలో ఏసుక్రీస్తు బాప్తిస్మం, రొట్టె విరుచుట, సిలువ వేయబడిన దృశ్యం ఉంటాయి. ఈ ప్రత్యేకమైన రంగుల కిటికీని లండన్ నుండి తెప్పించారని సమాచారం. ఇప్పుడు మీకోసం స్టీవెన్సన్ పాడిన మరో పాట.
1: వివరించ సాధ్యం కాని ఆశ్చర్య కార్యాలను నా జీవితంలో జరిగిస్తున్న అద్భుత కరుడా, అందుకో నా హృదయార్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఇందాక సెయింట్ పీటర్స్ చర్చ్ గురించిన రంగురంగుల కిటికీల గురించి మనం మాట్లాడుకున్నాం. రంగుల గాజుగుండా సూర్యకాంతి లోపలికి ప్రవేశించినప్పుడు ఆ రంగులు ప్రార్థనా మందిరానికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తాయి. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కిటికీ అందం కేవలం ఆ రంగుల్లో లేదు, ఆ రంగుల ద్వారా తెలియజేసిన వారి జీవితంలో ఉంది. వారి జీవితాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరం. ఏ ప్రార్థనా మందిరానికైనా నిజమైన అందం, విలువలు మన జీవితాల్లో ప్రతిబింబించినప్పుడే లభిస్తుంది కదా. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది రమణ పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం మాట్లాడుకుంటున్నాం సెయింట్ పీటర్స్ చర్చ్ గురించి. ఇప్పుడు ఈ చర్చ్కి మూలమైనటువంటి సెయింట్ పీటర్ గురించి మాట్లాడుకుందాం. బైబిల్ ప్రకారం పీటర్ యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు. ఆయన అసలు పేరు సీమోను. యేసు ఆయనకు పీటర్ అనే పేరు పెడతారు. పీటర్ లేదా పేతురు అంటే బండ అని అర్థం. నీ బండపై నా సంఘాన్ని నిర్మిస్తాను అని యేసు చెప్పిన మాటలు ఈ శిష్యుని గురించినవే. యేసుని అమితంగా ప్రేమ

మించిన వారిలో పీటర్ కూడా ఒకరు. యేసు కోసం తను హతసాక్షిగా కూడా మారతారు. ఇకపోతే ఈ చర్చి గురించి చెప్పుకోదగ్గ మరో విశేషం ఏమిటి అంటే, ఇక్కడి పాత బైబిల్ ఇంకా గంట. 2015లో ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం చర్చ్ నిర్మాణ కాలానికి చెందినగా భావించే ఈ బైబిల్ గంట ఇక్కడి వారసత్వంలో భాగంగా ఉన్నాయి. అందువల్ల ఈ చర్చ్ కేవలం ప్రార్థనల కోసం ఉపయోగించే ప్రదేశం మాత్రమే కాదు, తరతరాల విశ్వాసానికి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కట్టడం కూడా. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 18వ భాగం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వమున భీష్మ ధర్మజుల సంభాషణలో శ్రీకృష్ణుని సలహా మేరకు భీష్ముల వారు అంపశయ నుండి ధర్మరాజుకు చెప్పేటువంటి సందేహ నివృత్తిగా ఇంతవరకు 17 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాం. ఇకపైన ఈరోజు 18వ ప్రశ్నగా భీష్ముల వారిని ధర్మజులు ఏమీ అడిగారు, వారికి ఏ విధంగా సమాధానం చెప్పినారో ఇలా తెలుసుకుంటాం. ధర్మరాజు అంటున్నారు పితామహుని చూసి భీష్ముల వారిని, ఓ పితామహ,

ధర్మ పదములకు అని సత్ప్రవర్తనమే ధర్మము అని సెలవిచ్చారు. సత్ప్రవర్తనము అంటే ఏమిటో కూడా నాకు వివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని ధర్మరాజు వారు భీష్ముల్ని అడిగారు. అప్పుడు భీష్ములు ఇలా అంటున్నారు, ఓ ధర్మానందన, ఈ విషయంలో ఒక ఉపాఖ్యానం, ఒక కథ ఉన్నది, అది నీకు చెబుతాను విను. పూర్వం జాబాలి అనే ఓ మహాతపస్వి ఉండేవాడు. ఘోరమైన తపోనిష్టలో ఉండేవాడు ఆయన.

ఎండలో, వానలో, నీడలో అలాగే నిల్చొని తపస్సులో నిమగ్నుడై ఉండేవాడు. రాత్రి బవళ్ళు అలాగే కదలక మెదలక చెట్లులాగా, రాతి స్తంభములాగా ఉండేవాడు. కన్నీళ్లకు అతని తల అంతా జడలు కట్టింది. అందులో పిచ్చుకలు గూడు కట్టుకొని ఉండసాగాయి. అతనిని మనిషి కాదు చెట్లు అనుకున్నాయి ఆ పిచ్చుకలు. కొంతకాలానికి గుడ్లు పెట్టాయి. గుడ్లను పొదిగి పిల్లలు చేశాయి. ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దవై అందులోనే ఉంటున్నాయి. అవి కొన్నాళ్ళు ఉండి అటు తర్వాత లేచిపోయినాయి. జాబాలి ఒకనాడు మనస్సులో, ఏమి, నా అంతటి తపస్శాలి, నా అంతటి సన్యాసి లోకములో ఉన్నాడా అని అనుకున్నాడు. వెంటనే అతనికి ఆకాశవాణి వినిపించింది, జాబాలి గర్వపడబోకు, పై పై కష్టాల వల్లనే నీవు గొప్ప సన్యాసి అయ్యావు అని, గొప్ప యోగి పింగవుడు అయ్యావని బోల్తాపడిపోవద్దు. నీకంటే అధికులు చాలామంది ఉన్నారు. కాశీనగరంలో తులాధారుడు అనే ఒక కోమటి ఉన్నాడు. అతడు నీకంటే జ్ఞానవృద్ధుడు. వెళ్ళి అతనిని ఆశ్రయించు అని ఆకాశవాణి చెప్పింది ఈ యొక్క జాబాలికి. ఇక జాబాలి ఆశ్చర్యపడిపోయినాడు. వెంటనే తపశ్శక్తితో ఆకాశ మార్గాన వెళ్ళాడు. కాశీలో తులాధారుడు వ్యాపారం చేసుకుంటున్నాడు. వస్తువులు తూచి ఇవ్వటం, వెల చెప్పి డబ్బు తీసుకోవటం, అది అతని పని. జాబాలిని దూరం నుంచే చూశాడు తులాధారుడు. రావయ్యా మునీశ్వర, మీరు ఎందుకు వచ్చారో తెలుసుకున్నాను. పిచ్చుకలు నీ జడలో గూడు పెట్టేంత తీవ్రంగా తపస్సు చేసినవాడవని గర్వించి చిత్త వికారాన్ని పొంది వస్తున్నావు. ఆ మాత్రం దానికే చిత్తం వికృతి పొందితే, ఆ చిన్న సంగటికే నీకు చిత్తం చాంచల్యం అయితే ఇక తపస్సు ఏం చేస్తావయ్యా నువ్వు అన్నాడు తులాధారుడు. ఆ మాట విన్నాడు, ఆశ్చర్యపడిపోయినాడు జాబాలి. జాబాలి తులాధారుడికి నమస్కారం పెట్టాడు. అంత తర్వాత తులాధారుడికి, అయ్యా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ జ్ఞానం ఎలా లభించింది, ఈ విశేషాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన అన్నాడు. తులాధారుడు జాబాలికి జ్ఞానం బోధించాడు. జాబాలి ముని, నేను చేసేది వ్యాపారమే, పెద్ద గొప్ప పదవి ఏమీ లేదు, నాకు వృత్తి కూడా హోదాను పెంచేది కాదు, నిజమే. అయితే నేను వస్తువులు అమ్ముతున్నప్పుడు తూనికలో కానీ ధరలో కానీ మోసం చేయను, ఉచితమైన లాభాలను మాత్రమే సంపాదిస్తాను, అనుభవిస్తాను, అంటే నా విధి నిర్వర్తిస్తాను. దైవవశాత్తు లాభం రావచ్చు, నష్టమూ రావచ్చు, బాధపడను, హింసకు ఎన్నడూ పూనుకోను, నన్ను నేను ఎన్నడూ పొగుడుకోను. అది ముఖ్యం. భూత దయాపరుడిగా, సర్వభూత పరునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. త్యాగ బుద్ధితో అహంకార మమకారాలకు అతీతంగా ఉంటాను. లోకములో తామరాకు మీది నీటి బొట్టు వలె వ్యవహరిస్తాను. సమదృక్పథంతో కూడిన ఇలాంటి ధర్మవర్తనమే నేను చేస్తున్న తపస్సు, నేను చేస్తున్న యజ్ఞం. నేను కాషాయ వస్త్రాలు ధరించకపోవచ్చుగాక, నాకు ఎట్టి హోదాలు ఎట్టి అధికారాలు లేకపోవచ్చుగాక, అయినా నిత్య తృప్తుడైన నాకు ఏది లేకపోయినా అన్నీ ఉన్నట్టే. తృప్తి, నా మనస్సే నాకు సాక్షి, నాకు నేను మనస్సన్యాసిని అని చెప్పాడు ఆ యొక్క తులాధారుడు జాబాలితో. ఇంకా అంటున్నాడు, జాబాలి మునీశ్వర, నీకు ఇంకా అనుమానం ఉంటే నీ తలపైన గూడు కట్టుకొని ఉన్న పిచ్చుకలనే సాక్ష్యం అడుగు అన్నాడు తులాధారుడు. తులాధారుడు పిచ్చుకలను అడిగాడు. అవి అంతే అని చెప్పాయి. వెంటనే ఈర్ష్య మాత్సర్యం ఉన్న మనసులోనే ఈర్ష్య పుడుతుంది. ఎప్పుడైతే నువ్వే అడుగన్నాడో పిచ్చుకలను ఈ యొక్క జాబాలి అడిగాడు, తులాధారుడు విన్నాడు. ఈర్ష్య మాత్సర్యం ఉన్న మనస్సులోనే హింస పుడుతుందని చెప్పాయి. హింస అధర్మం అని చెప్పి వెళ్ళిపోయాయి ఆ పిచ్చుకలు. చూసారా, పిచ్చుకల దగ్గర ధర్మనీతి నేర్చుకున్నట్టుగా ఆ యొక్క తులాధారుడే జ్ఞానబోధన చేసినట్లుగా ఈ జాబాలికి తెలిసింది. చూసావా, ఓ ధర్మనందన, స్పర్ధ, అసూయ, ద్వేషం మొదలైన దుర్గుణాలను తొలగించుకొని

0: అహింస, సత్యం, దయ, ప్రేమ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవటమే తపస్సు అవుతుంది. అట్టివాడే యోగి, అట్టివాడే సన్యాసి అన్నట్లుగా ధర్మజులు వారు అడిగినటువంటి ప్రశ్నకు సత్ప్రవర్తనమే ధర్మము అనే దానికి సమాధానంగా అద్భుతమైనటువంటి ఒక భావ సందేశంగా ధర్మజుల వారికి భీష్ముల వారు చెప్పిన ఈ 18వ ప్రశ్న సమాధానం ఇంతవరకు అద్భుతమైన మహాభారత ఇతివృత్తంలో నాడు వేదవ్యాసులు వర్ణించిన ఈ కథాభాగం శాంతి పర్వములో భీష్మ ధర్మజుల సంభాషణ కృష్ణుని సలహా మేరకు భీష్ముల వారు అంపస అయిపోయి చెప్పిన ఈ యొక్క భీష్మజ ధర్మజుల సంభాషణను ఇంతవరకు 18వ ప్రశ్న సమాధానంగా తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరు ఇంతవరకు చింతనం కార్యక్రమంలో మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 18వ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 24 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతి సాధారణ మధ్యతరగతి మానవుని కల సొంత ఇల్లు. మరి సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో హోమ్ లోన్ తీసుకోవాలి. హోమ్ లోన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ కొంతమందికి తెలియకపోవచ్చు, ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఏంటి అని. మరి అలాంటి సందేహాలు మీకేమైనా ఉంటే అవన్నీ మీరు తెలుసుకోవచ్చు ఈనాటి మన ఇది మన చట్టం కార్యక్రమంలో 7:15. రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 9వ భాగం వింటారు. రాజేంద్ర ప్రసాద్ రచన, శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి వ్యాఖ్యానం, శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసాన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.

0: దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ అనే అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు. వారిని అడిగి హౌసింగ్ లోన్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, ప్రధానంగా తెలుగునాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత చాలాసార్లు చాలామంది చెప్పారు, మనం వింటూ ఉంటాం. అయితే ఈ రెండు కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఒకప్పుడున్న సమాజంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా ఉద్యోగి అయితే వారి రిటైర్మెంట్ వయసుకు కానీ వచ్చిన బెనిఫిట్స్తోనూ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంటి తాలూకు ఆలోచన, అప్పటికీ పిల్లల చదువులైపోయి వారి వివాహం తాలూకు కార్యక్రమం

0: వలన అయిపోయి ఇంటి ఆలోచన అప్పుడు చేసేవారు.
1: అప్పుడు
0: కానీ మారుతున్న సమయానికి అనుగుణంగా సమాజంలో యువతకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం భూమ్ తర్వాత బ్యాంకుల తోడ్పాటుతో చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే సదుపాయం దొరికింది కేవలం హౌసింగ్ లోన్ సదుపాయం వల్ల. మరి ఈ హౌసింగ్ లోన్ విషయంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏ ఏ అంశాల విషయంలో పరిశీలన అవసరం అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోవడం కోసం సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమని వినిపిస్తూ ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకుముందు బ్యాంక్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించామా లేదా అనేది సిబిల్ స్కోర్లో తెలుస్తుంది. ఎక్కడైనా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఆ సిబిల్ స్కోర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఫర్దర్ లోన్స్ చోక్ అయిపోతుంది, చోక్ చేస్తాయి. ఎందుకంటే అతను రీపే చేయడు ఆర్ చేయలేడు. కొందరు విల్ఫుల్ డిఫాల్ట్ కూడా చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ఈజీగా తెలుస్తుంది బ్యాంకులకి, అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాని బేసిస్ మీద బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేస్తాయి.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించింది, అంటే సగటు ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగ ఉద్యోగమైనా, తాను లోన్ తీసుకోవడానికి అర్హుడా కాదా అన్న విషయాన్ని తెలియజేయడానికి సిబిల్ స్కోర్ పనిచేస్తుంది. అది వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి, అతని జీతభత్యాన్ని బట్టి ఎంత వరకు లోన్ రావచ్చు అనే విషయాలు తను కనుక్కుంటాడు బ్యాంకులో. ఇటు ప్రాపర్టీ వైపు విషయానికి వస్తే, కొనబోయే ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా?
1: బిల్డర్స్ వాళ్ళు బ్యాంక్ నుంచి ముందస్తుగా ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుంటారు. ఏ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు రుణం తీసుకుంటారో ఆ బ్యాంక్ మొత్తం డ్యూ డిలిజెన్స్ నిర్వహిస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మనం ఇంకా బ్యాంక్ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని టైటిల్ వెరిఫికేషన్ అంతా
0: చేస్తుంది. అయితే మీరు అన్నట్టు బ్యాంక్ తాలూకు పరిశీలన ఏదైతే చేస్తుందో అది చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది, బిల్డర్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చేస్తున్నారు.
1: సో ప్రాజెక్ట్ అప్రూవల్ లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనడానికి బ్యాంక్ ని అప్రోచ్ అవుతామో అప్పుడు బ్యాంక్ కూడా టైటిల్ వెరిఫికేషన్ చేస్తుంది. తమ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ల ద్వారా టైటిల్ వెరిఫికేషన్ అంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అవన్నీ, టైటిల్ ఫ్లో అదంతా వెరిఫై చేస్తుంది. కానీ కొనుగోలుదారు కూడా, వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని నియమించుకొని దాని మొత్తం టైటిల్
0: వెరిఫికేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ వెరిఫికేషన్ వాల్యుయేషన్ అనేది బ్యాంక్ వారు కూడా చేస్తారని కూడా?
1: బ్యాంక్ వారు కూడా చేస్తారు. బ్యాంక్ కి ఇది తప్పనిసరి, ముందస్తుగా చేయాల్సిందే టైటిల్ వెరిఫికేషన్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే బ్యాంక్ ముందుగా చేసేదే టైటిల్ వెరిఫికేషన్. సో టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో అతనికి ఆ హక్కు ఉందా లేదా, అతనికి ఎట్లా ప్రాపర్టీ ఎట్లా సంక్రమించింది, అట్లా 30 ఏళ్ల వరకు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 30 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్, 30 ఏళ్ల దాకా. మిగతా సామాన్య ప్రజలు 12 ఏళ్ల దాకా ప్రాపర్టీ మీద హక్కు కోల్పోరు అన్నమాట. సో అందుకే 12 ఏళ్లు 30 ఏళ్ల వెనకాల దాకా వెళ్లి టైటిల్ సెర్చ్ చేస్తారు.
0: అయితే ప్రభుత్వ పరంగా సెర్సాయి పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంది, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు గానీ, లోన్ వస్తుందా లేదా అనే విషయాలు గానీ, సెర్సాయి పోర్టల్ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు సగటు మనిషి?
1: సో సర్ఫేషియా చట్టం 2002లో భాగంగా ఈ సెర్సాయి పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది జనవరి 2020 నుంచి ప్రారంభమైంది. సెర్సాయి అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఫర్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ. సో దీంట్లో బ్యాంక్ మరి ఇతర ఆర్థిక సంస్థలు ఏ ప్రాపర్టీ మీద రుణం ఇచ్చినా సరే అవి దాంట్లో పొందుపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక ఆస్తిని కొనుగోలు చేయదలుచుకున్నామో అప్పుడు అది ఇన్స్పెక్షన్ చేయవచ్చు. మనం సెర్సాయి పోర్టల్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయవచ్చు.
0: నేను కొనాలనుకుంటున్న పర్టికులర్ ప్రాపర్టీ గానీ ఆ స్థిరాస్తి తాలూకు అంశాలు ఆ సెర్సాయి పోర్టల్లో ఉంటాయా?
1: ఒకవేళ దాని మీద ఏదైనా ఇంకంబ్రెన్స్ ఉంటే, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా రుణం తీసుకుని ఉంటే మాత్రమే ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాగా కాదు, ఓన్లీ ఎక్కడైతే ఏ ఆస్తుల మీద ఆల్రెడీ అవి తనఖా పెట్టి రుణం తీసుకున్నారో ఆ ఆస్తులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మనకు మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అయితే అన్ని ఆస్తులు కనిపిస్తాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెర్సాయి పోర్టల్లో చెక్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ లో నాన్ ఇంకంప్రెంట్ సర్టిఫికెట్ ఇస్తారో అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ కంపెనీ ఆస్తి అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ చెక్ చేసుకోవాలి.
0: అయితే ఇప్పుడు ఏదైతే స్థిరాస్తి సగటు పౌరుడు కొనుక్కోవాలనుకున్న కొత్త భవనంలో ఒక అపార్ట్మెంట్ మీరు అన్నట్టు, దానికి సంబంధించి అటు మున్సిపల్ కానీ పంచాయతీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా లేదన్న విషయం పౌరునికి ఎలా తెలుస్తుంది?
1: ఇండిపెండెంట్ ఇల్లు ప్రాపర్టీ కనుక్కుంటుంటే మనం ఎవరైతే అమ్మదాల్చుకున్నారో ఆ ఓనర్ దగ్గర

మనం అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి, తీసుకొని అది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు. కానీ మన డౌట్ లేకుండా ఉండడం కోసం ఏదైనా లీగల్ కన్సల్టెంట్ లాయర్ని సంప్రదించి అన్ని అనుమతులు అవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు

0: ల్యాండ్ ఓనర్స్ షేర్ అని అంటుంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి అక్కడ ఎవరు టైటిల్ కలిగి ఉన్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయాలు బ్యాంక్ ద్వారా తెలుసుకుంటారా? కొన్ని కొన్ని వాళ్ళ పర్సంటేజ్ తాలూకు షేర్స్ ఉంటాయి,
1: కరెక్ట్,
0: బిల్డర్ కొంత, ఓనర్ కొంత, అలాంటి విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
1: అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ల్యాండ్ ఒకరిది, దాన్ని డెవలప్ చేసేది మరొకరు, బిల్డర్. సో వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఒకటి, దాన్ని జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ జనరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేస్తారు, దాంట్లో వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. జనరల్ గా 50-50% ఉంటుంది, లేకుంటే 60% ఓనర్ కి, 40% బిల్డర్ కి, అట్లాంటి ఒప్పందాలు ఉంటాయి. దాంట్లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, ఇన్ని ఫ్లాట్స్, ఈ ఫ్లాట్ నంబర్లు బిల్డర్ షేర్ కి, ఈ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ షేర్ కి వెళ్తాయని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఎవరు అమ్ముతున్నారు మనకి, అది ఇంపార్టెంట్. అంటే జనరల్ గా దాంతోపాటు పవర్ ఆఫ్ అటార్నీ కూడా రిజిస్టర్ చేస్తారు, బిల్డర్ అమ్మొచ్చా లేదా అన్నది ఆ పవర్ ఆఫ్ అటార్నీ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేకపోతే బిల్డర్ కి ఆ అధికారం లేదు కాబట్టి ఎవరు షేర్ వచ్చింది అన్నది, అందుకే చాలా ఇంపార్టెంట్ అది.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు నేను రుణానికి బ్యాంకుని సంప్రదించడం జరిగింది, నా అప్లికేషన్ ఫామ్ గ్రహించి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, తర్వాత మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన తర్వాత కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ విషయంలో గానీ, జిఎస్టీ అమౌంట్ విషయంలో గానీ అటు బిల్డర్ దగ్గర మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఏమో బిల్డర్స్ మేము కట్టేస్తామని చెప్పడము, కొంతమంది మీరే కట్టాల్సి ఉంటుంది అని చెప్పడము అనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటు జిఎస్టీ విషయంలో కానీ, ఇటు స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: నిర్మాణం పూర్తి అయ్యి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం జిఎస్టీ ఉండదు. అది రాకముందు కొంటే జిఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే కట్టాల్సిన బాధ్యత బిల్డర్ది, కానీ బిల్డర్ మన దగ్గర నుంచి ఆ జిఎస్టీ వసూలు చేసి
0: తర్వాత రేట్ పెరిగే
1: అవకాశం ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఈ డైలమా ఉంటుంది అందరికి. ఒకవేళ భవన నిర్మాణ అనుమతులు సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఆ రెగ్యులరైజేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జనరల్ గా అందరూ ముందు నిర్మాణం జరుగుతుండగానే కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, తర్వాత అయితే ఎక్కువ రేట్
0: అవుతుంది కాబట్టి. హరీష్ గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత గానీ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా గానీ, ఈ ష్యూరిటీ విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ ఎవరైనా ఎలాంటి తప్పులు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, వాటిని తగ్గించుకోవడం ఎలా?
1: సేల్ డీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, ఫ్లాట్ నంబర్, అన్డివైడెడ్ షేర్, యూడిఎస్ అని అంటారు, ఆ అన్డివైడెడ్ షేర్ లో మనకి ఎంత ఎంత వస్తుంది అది జాగ్రత్తగా గమనించి, అది మనకి ఎన్ని చదరపు అడుగులు వస్తుంది అదంతా క్లియర్ గా రాసుకోవాలి. కార్ పార్కింగ్ అది కూడా మిస్ కాకుండా చూసుకొని దాంట్లో రాసుకోవాలి, ఎమినిటీస్ లో కార్ పార్కింగ్, ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
0: ఈ మొత్తం హౌసింగ్ లోన్ ప్రక్రియలో మీ అనుభవంలో మీరు పరిశీలించినవి కానీ, ఎక్కువ సార్లు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ బ్యాంకు లోన్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి, అలాంటి ఎలాంటి తప్పులు ఎక్కువ చేస్తుంటారు ఈ హౌసింగ్ లోన్ విషయానికి వస్తే, అప్లికేషన్ విషయంలో కానీ, ప్రొసీజర్ విషయంలో కానీ, వాటిని అవాయిడ్ చేయడం ఎలా?
1: ఒకటి ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా చూసుకోవాలి, ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా లేని ప్రాపర్టీస్ చాలా వరకు రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి ప్రాపర్టీ వివాదాల్లో ఉందన్న విషయం, ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా ఫిజికల్ గా వెళ్లి కూడా పరిశీలిస్తారు, ఫ్లాట్ గానీ ఇల్లు గానీ ఆఫీసర్స్ వెళ్లి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా వివాదాల్లో ఉందా అన్న విషయం చాలా మంది తెలియదు అప్పుడు. సో ఆ వివాదాలు ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వస్తున్నప్పుడు తెలియకపోవడం వలన బ్యాంక్ ఆఫీసర్ల దృష్టికి అది వచ్చినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.
0: హరీష్ గారు, ఈ మధ్య ఇటీవల కాలంలో, అది కోవిడ్ పరిస్థితుల వల్ల కావచ్చు, మారుతున్న సమాజం పరిస్థితుల వల్ల కావచ్చు, హౌస్ లోన్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారని తెలిసింది.
1: ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ప్రాపర్టీ ఏమైనా డామేజ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి వాటికి అది ఉపయోగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఆయనకి మళ్ళీ ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకునే సమయంలోనే దానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది దాన్ని కవర్ చేస్తుంది, హౌసింగ్ లోన్ ని కవర్ చేస్తుంది. అది అది కంపల్సరీ, అది తీసుకోవడం చాలా మంచిది.
0: అంటే మీరు అన్నట్టు కుటుంబ యజమాని పేరు మీద హౌసింగ్ లోన్ తీసుకుని అతని పేరు మీద ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా యజమానికి ఏదైనా అపాయం కలిగినప్పుడు మరి హౌసింగ్ లోన్ భారం కుటుంబం మీద పడకుండా బ్యాంక్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో లోన్ రికవరీ,
1: ప్రీమియం తోటి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.
0: హరీష్ గారు, అయితే సగటు పౌరుడు బ్యాంక్ లోన్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ని లోన్ లో ఉన్నంత సేపు బ్యాంక్ దగ్గరే తనఖా పెట్టి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట, నిజమేనా?
1: అవును, అది తప్పనిసరి. ఇప్పుడు ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటారు.

0: అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీగా మన ఆ ఇంటిని బ్యాంకుకి తనఖా పెడుతున్నట్టుగా ఆ టైటిల్ డీడ్ పత్రాలని బ్యాంక్ స్వాధీనపరచాలి. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మన బ్యాంక్కి తనఖా ఉంది అన్నది రిజిస్ట్రార్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరు దాని మీద మళ్ళీ కొనుగోలు దాని మీద అమ్మడాలు అవన్నీ లేకుండా ఇద్దరికి లాభదాయకమే, బ్యాంక్కి రుణగ్రహీతకి.
1: బాగుంది హరీష్ గారు, హౌసింగ్ లోన్కి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం హోమ్ లోన్ రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని

0: జనరంజనిలో ముందుగా అశోక్ చక్రవర్తి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి ఇళయరాజ సంగీతం కోరిన శ్రోతలు అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ.
1: ఊర్మిళ ఏమిటిది?
2: పల్లవి.
1: పల్లవా అల్లరా?
2: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
2: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
1: సరేలే.
2: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
1: ఇదిగో
2: పాడతాను, పాడి తీరుతాను.

జనరంజనిలో తర్వాతి పాట చదరంగం చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. దాశరథి సాహిత్యానికి టీవీరాజు సంగీతం. కోరిన శ్రోతలు మణికొండ నుండి శేషు, వల్లి, విహాన్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. సమయం 7:40. నేను మీ రోజీ. తోటరాముడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట దాశరథి సాహిత్యానికి సత్యం సంగీతం. కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా రేవనపల్లి నుండి వేణమ్మ బాలయ్యబాబు, వీరికోసం ఈ పాట

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే HELLO VIVI DBHARATHI HYD@gmail.com అనే ఇమెయిల్ అడ్రస్కి పాట వివరాలు తెలియజేస్తూ ఒక మెయిల్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది బావ మరదళ్ళు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. కృష్ణా జిల్లా పడన్ నుండి అప్పలరాజు గారు తూర్పు పడమర చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వినిపించమని కోరుతున్నారు డాక్టర్ సి నారాయణరెడ్డి. సాహిత్యానికి రమేష్ నాయుడు, సంగీతం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: మీరు వింటున్నారు జనరంజని. కొండవీటి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి.

0: आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है।
1: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధాన్ దీది.
2: మీరు ఇంతవరకు జనరంజనిలో శ్రోతలు కోరిన పాటలు విన్నారు. తిరిగి 8:15 జనరంజనిలో పాటలు వింటారు. సమయం 8:00 కావస్తోంది. సమాచార్ ప్రభాత్. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో జనరంజని శ్రోతలు లేఖలు ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ.

జనరంజనిలో ముందుగా గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్ బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి కోరుతున్నారు.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్.

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళ 2026 రంగురంగుల పూల

జనరంజని జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట రాజసింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సీతారామశాస్త్రి సాహిత్యానికి రాజకోటి సంగీతం కోరిన శ్రోతలు నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి.

0: భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ 102.8 FM. జనరంజనిలో తర్వాతి పాట బొబ్బిలి పిల్లి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

ఎం సుశీల ఆలపించిన పాట దాసరి నారాయణరావు, సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం. కోరిన శ్రోతలు భోగ మార్కండేయ, అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్ భూదాన్ పోచంపల్లి నుండి కోరుతున్నారు వీరు. వీరి కోసం ఈ పాట.

0: నేర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు లేఖలు, మెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు RRR చిత్రం నుంచి హేమచంద్ర పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యం, MM కిరవాణి సంగీతం.

కోరిన శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, శ్రీవాణి, రాధిక, సౌమ్య, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వత్, భూదాన్ పోచంపల్లి నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు లేఖలు, ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. భవానీపేట్ విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నుండి మహమ్మద్ ఇనాయతుల్లా కోరుతున్నారు అతడు చిత్రం నుంచి పాట వినిపించమని. పాడిన వారు సాహిత్యం అందించిన వారు విశ్వ, సంగీతం మణిశర్మ.

0: భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. అప్పలరాజు పెడన కృష్ణా డిస్టిక్ నుండి కిల్లర్ చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర, వేటూరి సాహిత్యానికి ఇళ్ళైరాజా సంగీతం.
3: ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, మిసుకున్న చిన్న కిసుల గిచ్చుడు లవ్వర్,

జనరంజనిలో తర్వాతి పాట శ్రీ వినాయక విజయం చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట. దేవులపల్లి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. మరి కోరిన శ్రోతలు శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి మరియు మహాలక్ష్మి. వీరు నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండల్ చిన్నతుమ్మల గ్రామం నుంచి కోరారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: జనరంజనిలో చివరిగా రావణుడే రాముడైతే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతం కోరిన శ్రోతలు చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, రుద్రగణేష్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీపూర్లో చెన్నై చేరుకుంటారు. చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూనామల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించిన తర్వాత మోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఢిల్లీ పోలీసులు అమలు చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ట్రాఫిక్ ఆంక్షలు, సడలింపులు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎల్నీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల రూపాయల వ్యయంతో హైవే విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. దసరా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో 2వ రోజైన ఈరోజు అటుకుల బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. రష్యా నుంచి డీజిల్ ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకున్న మర్నాడే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు అవసరమని అన్నారు. జెలెన్స్కీ ఇక ఎంతమాత్రమూ పనికిరారని, యుక్రెయిన్ వాసులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ డ్రైవ్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో నిర్వహించారు. నమోఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక 9వ భాగం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ.
2: గత వారం మనం స్వదేశీ భాషా రక్షణకు, భారతీయ సాంస్కృతిక ఆత్మగౌరవానికి

0: తన జీవితాన్నే అంకితం చేసిన రాజర్షి పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి అమర స్మృతులను ఆవిష్కరించుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత హుందాగా ముందుకు తీసుకెళ్తూ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ప్రథమ పౌరుడు, రాజ్యాంగ సభ అధ్యక్షుడు, నిరాడంబరతకు నిలువెత్తు రూపమైన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాం.
1: 1962 స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశానికి 12 పాటు ప్రథమ పౌరుడిగా సేవలందించి రాజ్యాంగానికి సజీవ కాపలాదారుగా నిలిచిన ఒక అపర గాంధేయ ఋషికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
0: పాట్నా కోర్టులో లాయర్గా నెలకు 1,000 రూపాయలు సంపాదించే అవకాశాన్ని వదిలి గాంధీజీ పిలుపుతో చంపారణ్ సత్యాగ్రహంలోకి అడుగుపెట్టి రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షత వహించి చివరికి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి భవనంలో ఉంటూ కూడా ఒక సాధారణ రైతులా తపస్విలా జీవించిన అరుదైన నాయకుడి కథ ఇది. జాతిపిత మహాత్మాగాంధీ ఎవరినైతే నా స్వచ్ఛమైన ప్రతిబింబం అని సంబోధించారో, ప్రజలందరూ ప్రేమగా దేశరత్న అని పిలుచుకున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం.
1: అది 1884 డిసెంబర్ 3 బీహార్లోని సివాన్ జిల్లాలో ఉన్న జిరాదేయి అనే ఒక చిన్న గ్రామం. మహాదేవ్ సహాయ్, కమలేశ్వరీదేవి దంపతులకు రాజేంద్ర ప్రసాద్ జన్మించారు. తండ్రి మహాదేవ్ సహాయ్ సంస్కృతం, పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. తల్లి కమలేశ్వరీదేవి రామాయణ భాగవతాలను నిరంతరం పారాయణం చేసే భక్తిపరురాలు. ఆ వాతావరణంలో పెరిగిన రాజేంద్రునికి 5 ఒక మౌల్వీగారి దగ్గర పర్షియన్, హిందీ, గణితాల అక్షరాభ్యాసం జరిగింది. ఆయన మేధస్సు చాలా చిన్న వయసులోనే వికసించింది. ప్రసిద్ధ కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంట్రన్స్ పరీక్షలో బీహార్, బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాలన్నింటిలోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
0: అనంతరం కలకత్తాలోని ప్రసిద్ధ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ చదువుతున్నప్పుడు ఆయన రాసిన జవాబు పత్రాలను చూసి ఆంగ్లేయ ప్రొఫెసర్, ఎగ్జామినీ ఈజ్ బెటర్ దాన్ ద ఎగ్జామినర్, పరీక్షకుడి కంటే విద్యార్థికే సబ్జెక్టుపై ఎక్కువ పట్టు ఉంది అని జవాబు పత్రంపై రాశారంటే ఆయన ప్రజ్ఞ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆపై ఎంఏ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి కలకత్తా, పాట్నా హైకోర్టుల్లో తిరుగులేని న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు.
1: 1916 లక్నో కాంగ్రెస్ మహాసభల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారిగా మహాత్మా గాంధీని చూశారు. ఆ తర్వాత 1917 బీహార్లోని చంపారణ్ జిల్లాలో తెల్లజాతీయుల నీలిమందు తోటల యజమానుల దోపిడీకి గురవుతున్న పేద రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి గాంధీజీ అక్కడికొచ్చారు. గాంధీజీకి సహాయకుడిగా, ఆయన మాటలను స్థానిక భాషలోకి అనువదించే దుబాచీగా రాజేంద్ర ప్రసాద్ చంపారణ్ వెళ్లారు. అప్పటి వరకు విలాసవంతమైన కోటు, ప్యాంటు ధరించి లాయర్గా ఉన్న రాజేంద్ర బాబు చంపారణ్లో పేద రైతుల కష్టాలను, గాంధీజీ నిరాడంబరతను చూసి చలించిపోయారు. చంపారణ్ సత్యాగ్రహం ముగిసేసరికి రాజేంద్ర ప్రసాద్ తన విదేశీ దుస్తులను, నెలకు 1,000 రూపాయలు సంపాదించి పెట్టే లాయర్ ప్రాక్టీసును తృణప్రాయంగా వదిలేశారు. ఖద్దరు ధరించి గాంధీజీ ఆశ్రమంలో ఒక సామాన్య సత్యాగ్రహిగా మారారు. గాంధీజీకి బీహార్లో అత్యంత నమ్మకమైన సేనాధిపతిగా నిలిచారు.
0: 1934 జనవరి 15 బీహార్ రాష్ట్రాన్ని ఒక భయంకరమైన భూకంపం ఊపేసింది. 1,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. భూకంప తీవ్రతను చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైలు నుండి విడుదల చేసింది. జైలు నుండి బయటకు రాగానే ఆయన తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బీహార్ రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేశారు. స్వయంగా కాలినడకన బురదలో శిథిలాల మధ్య తిరుగుతూ శరణార్థులకు అన్నం, వస్త్రాలు అందించారు. ఆయన పిలుపు అందుకోగానే దేశవ్యాప్తంగా 1,00,000 రూపాయల విరాళాలు వచ్చాయి. బ్రిటిష్ వైస్రాయ్ సేకరించిన నిధుల కంటే రాజేంద్ర ప్రసాద్ సేకరించిన నిధులే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన చూపిన ఆ అపారమైన మానవత్వానికి, సేవానిరతికి పరవశించిన జాతి ఆయనను సగర్వంగా దేశరత్న అని పిలుచుకుంది.
1: 1946 డిసెంబర్ 11

0: భారతదేశ భవిష్యత్తును మలచే చారిత్రాత్మక రాజ్యాంగ నిర్మాణ సభ. ఆ సభకు రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 సంవత్సరాల పాటు సాగిన రాజ్యాంగ రచనలో వివిధ భావజాలాలు కలిగిన అంబేడ్కర్, నెహ్రూ, పటేల్, రాధాకృష్ణన్ వంటి దిగ్గజాల మధ్య చర్చలను అత్యంత ఓర్పుతో, హుందాతనంతో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగాన్ని సభ ఆమోదించేలా చేయడంలో రాజేంద్ర ప్రసాద్ చూపిన శాంతము, నిష్పాక్షికత అసమానమైనవి.
1: భారత స్వాతంత్ర్యోద్యమంలో రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాన్ను కలిశారు. రాహుల్ సాంకృత్యాన్ రాజేంద్ర ప్రసాద్ మేధస్సుకు ప్రభావితుడై ఒక గురువుగా భావించాడు. ఆయన రాసిన అనేక వ్యాసాలలో సాంకృత్యాన్తో జరిపిన సమావేశాల గురించి పేర్కొన్నారు. విప్లవవాద ప్రచురణలు సెర్చ్ లైట్ దేశ్ పత్రికలకు రాసేవారు. ఈ పత్రికల కోసం నిధిని సేకరించేవారు. దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం విధానాలను ఉపన్యాసాల ద్వారా వివరించేవారు.
0: 1950 జనవరి 26వ తేదీ భారతదేశం రిపబ్లిక్, గణతంత్ర రాజ్యంగా మారింది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1952, 1957 ఎన్నికల్లోనూ గెలిచి భారతదేశ చరిత్రలోనే వరుసగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. స్కాటిష్ శైలిలో నిర్మించబడిన 340 గదులు కలిగిన అపారమైన వైస్రాయ్ హౌస్, రాష్ట్రపతి భవనం, అందులోకి ఆయన అడుగుపెట్టారు. కానీ ఆయన అక్కడ జీవించిన తీరు ప్రపంచానికే ఒక ఆశ్చర్యం. అంతటి బృహత్తర భవనంలో ఆయన కేవలం 2 చిన్న గదులను మాత్రమే తన నివాసంగా వాడుకున్నారు. ఉదయాన్నే లేచి రాట్నంపై నూలు వడికేవారు. స్వయంగా తన బట్టలను తనే ఉతుక్కునేవారు. ఆయనకు నెలకు ఇచ్చే 10,000 రూపాయల వేతనంలో కేవలం 2,500 రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకే తిరిగి ఇచ్చేవారు. అధికార వైభవం ఆయన దరిదాపుల్లో కూడా రాలేదు.
1: ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య పరస్పర గౌరవం ఉండేది. అయితే కొన్ని అంశాల్లో, ముఖ్యంగా హిందూ కోడ్ బిల్ విషయంలో, రాష్ట్రపతికి ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాల విషయంలో వారిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ రాజ్యాంగ పరిధి దాటలేదు. ప్రధాని హోదాను, పార్లమెంటు ప్రాధాన్యతను గౌరవిస్తూనే తన సలహాలను, సూచనలను అత్యంత హుందాతనంగా లేఖల ద్వారా నెహ్రూ గారికి అందించేవారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో అన్న ఒక ఆదర్శవంతమైన సాంప్రదాయాన్ని నెలకొల్పారు. 1962 మే నెలలో 12 ఏళ్ల సుదీర్ఘ రాష్ట్రపతి పరిపాలన ముగిసిన తర్వాత ఆయన ఏ విధమైన విశేష ప్రభుత్వ భవనాలను కోరలేదు. నేరుగా పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలోని ఒక చిన్న పెంకుటింటికి వెళ్ళిపోయారు. 1962వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. ఫిబ్రవరి 28న ఈ అపర గాంధేయ ఋషి సదాకత్ ఆశ్రమంలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జీవితం మనకందించిన విలువలేమిటి? ప్రజాస్వామ్య హుందాతనం, నిష్కలంక నిరాడంబరత మరియు నిస్వార్థ దేశసేవ. ఎంతటి అత్యున్నత పీఠాన్ని అధిరోహించినా మన వేళ్లను, మన మట్టిని, మన నైతిక విలువలను మర్చిపోకూడదని రాజేంద్ర ప్రసాద్ జీవితం నిరూపించింది.
1: ఈ ధారావాహిక ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో ఆధునిక భారతదేశ విద్యా వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేసి నయీ తాలీం, నూతన విద్యా విధానం ద్వారా నైతిక విలువలను నూరిపోసి స్వతంత్ర భారత 3వ రాష్ట్రపతిగా సేవలందించిన విద్యా తపస్వి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాము.

0: వరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక 9వ భాగం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ గారు, మరి హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
1: సో హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ద డివైసెస్ మనం సర్జరీ చేసి మన ఇయర్ లోపల గాని అండ్ మన స్కల్ మీద దాన్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ద్వారా డైరెక్ట్లీ ఇయర్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం వయా ద కాక్లియా. సో దీనివల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
0: డాక్టర్ మనుష్రోత్ గారు, హియరింగ్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి?
1: సో హియరింగ్ ఇంప్లాంట్స్ మెయిన్లీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటాం, అవి మెయిన్లీ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకే, ప్రొఫౌండ్ డెఫినెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది, అంటే చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ. ఇంకోటి బోన్ యాంకర్ డివైసెస్ అంటాం, అంటే నర్వ్ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఇయర్ డ్రమ్ కానీ ఇయర్ బోన్స్ లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది బోన్ కండక్షన్ ద్వారా హియరింగ్ ని ఇస్తుంది పేషెంట్స్.
0: డాక్టర్ గారు, మరి చిన్న వయసులో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఉన్న మాట్లాడడంలో సమస్యలు కానివ్వండి, భాష సమస్యలు కానివ్వండి రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
1: సో చిన్నపిల్లలకి ఒకవేళ బై బర్త్ డిఫెక్ట్ ఉంది, అంటే కంజెనిటల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, సివియర్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ స్పీచ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకి ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేసి కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తే వాళ్ళకి వెంటనే సౌండ్ పర్సెప్షన్ వస్తుంది అండ్ దాన్ని బట్టి వాళ్ళ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. సో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ మనం 6 మంత్స్ 7 మంత్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేయవచ్చు.
0: అలాగే డాక్టర్ గారు, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ అంటారు కదా, దీని అవసరం ఎప్పుడు ఉంటుంది?
1: సో బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ మనకి మెయిన్లీ 2 కండిషన్స్ లో వస్తుంది. ఒకటైతే ఇయర్ అట్రేషియా అంటాం, అంటే చాలా పిల్లలకి బై బర్త్ ఇయర్ కెనాల్ ఉండదు, అంటే వాళ్ళకి బయట నుంచి ఇయర్ షేప్ కూడా చేంజ్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి మామూలు హియరింగ్ ఎయిడ్స్ కానీ పెట్టడానికి అవకాశం ఉండదు. సో బోన్ యాంకర్డ్ ఇంప్లాంట్ లో మనం డివైస్ ని డైరెక్ట్ స్కల్ బోన్ కి యాంకర్ చేస్తే బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ద్వారా సౌండ్స్ వైబ్రేషన్ లో కన్వర్ట్ అయ్యి హియరింగ్ కి సప్లై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏమంటే ఒకవేళ మనకి చాలా క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ సరిగా లేనప్పుడు కూడా బోన్ యాంకర్ డివైసెస్ వాడచ్చు.
0: డాక్టర్ మనుష్రోత్ గారు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్ అని కూడా వింటూ ఉంటాం, దీన్ని ఎప్పుడు వాడతారు?
1: సో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం ప్యాసివ్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే మనకి ఇయర్ లో ఉన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ లో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు హియరింగ్ సరిగా లేనప్పుడు మనం టైటేనియం ఇంప్లాంట్స్ లోపల పెట్టి సర్జరీతో ఆ హియరింగ్ రిస్టోర్ చేయవచ్చు. సో ఇవి మనం ఆటోస్క్లెరోసిస్ గానీ లేదంటే క్రానిక్ ఇయర్ డిజీజ్ గానీ ఈ సర్జరీస్ లో చేస్తాం అండ్ ఈ ప్రొసీజర్ ని ఆసిక్యులోప్లాస్టీ అంటాం. సో ఆసిక్యులోప్లాస్టీ లో స్పెసిఫిక్ గా మనం టైటేనియం ఇంప్లాంట్స్ వాడి హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
0: డాక్టర్ మనుష్రోత్ గారు, సాధారణంగా మన శరీరంలో కృత్రిమంగా పెట్టే ఏ డివైస్ అయినా కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి తీయాలి అంటారు, అలాగే ఈ ఇంప్లాంట్లకి కూడా ఏమన్నా లైఫ్ టైం ఉంటుందా?
1: సో కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మనం బ్యాటరీ తీయడం అయితే ఏం అవసరం పడదు, కానీ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ ఒకవేళ చిన్నపిల్ల లెస్ దెన్ 5 ఇయర్స్ కి మనం ఇంప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ టైమ్ లో మేబీ ఇంకోసారి సర్జరీ అవసరం పడవచ్చు. అది వేరే వేరే రీజన్స్ కోసం, ఒకటైతే డివైస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ కావచ్చు, అది చాలా రేర్. సెకండ్ ఏమంటే టెక్నాలజీ చేంజ్ అయితే, లైక్ రీసెంట్లీ లాస్ట్ వీకే ఒక కంపెనీ యూరోప్ లో టోటలీ ఇంప్లాంటబుల్ డివైస్ అనౌన్స్ చేసింది, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ మొత్తానికి దాని మైక్రో

0: ఫోన్ తో పాటు స్పీచ్ ప్రాసెసర్ తో పాటు ఇన్విజిబుల్ గా స్కిన్ కింద ప్లేస్ చేసేస్తాం. సో ఈ డివైసెస్ కూడా ఇండియాకి వస్తాయి.
1: డాక్టర్ గారు, చాలా స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నప్పటికీ మనం కాక్లియర్ ఇంప్లాంట్ల గురించి, హియరింగ్ ఇంప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అవి ఉండగా వీటి అవసరం ఏమిటి అంటే మీరేం చెప్తారు?
0: సో హియరింగ్ ఎయిడ్స్ మనకు ఓన్లీ ఒక సర్టన్ లెవెల్ వరకే ఆంప్లిఫికేషన్ ఇవ్వగలుగుతాయి. అంటే ఒక 50-60 డెసిబెల్స్ వరకే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఆంప్లిఫై చేయగలుగుతాయి. కానీ ఆ లాస్ దాటితే మన ఇయర్లో ఉన్న, కాక్లియాలో ఉన్న లోపల చిన్న హెయిర్ సెల్స్ సౌండ్ని రిసీవ్ చేయలేదు. సో మనం ఈ ఆంప్లిఫికేషన్ బైపాస్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. సో చాలా మంది అడల్ట్స్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ తో ఉంటారు, అండ్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ మీద ఉంటారు కొన్ని సంవత్సరం కోసం, అండ్ తర్వాత కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మాకు వినపడట్లేదు ఎన్ని హియరింగ్ ఎయిడ్స్ చేంజ్ చేసినా కూడా. అంటే అదొక రెడ్ ఫ్లాగ్, మనకి లాస్ ఎక్కువ అయిపోయినట్టు. అండ్ అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి ట్రాన్సిషన్ చేయాలి.
1: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో ముందుగా పీయూష్ కపూర్, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. చిత్రం 1 నేనొక్కడే, చంద్రబోస్ సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ 100% లవ్ చిత్రం నుంచి ప్రియా హిమేష్ మురళి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 పైడేసుకుందంటీ సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ, దుబాయ్ సత్యమతి, ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: చూసి
1: అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించారు.

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి హరిచరణ్ చిత్ర పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: రోజీతో మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. ఆగడు చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. సమయం 10:45. ఇప్పుడు బేబీ చిత్రం నుంచి ఆర్యా దయాల్ పాడిన పాట, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యానికి, విజయ్ బుల్గానిన్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ మీరు వింటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి ఆల్పించిన వారు నరేంద్ర, గీతామాధురి, భాస్కర్ భట్ట సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో చివరిగా మీకోసం వచ్చేస్తుంది కోటబొమ్మలి ఐపీఎస్ చిత్రం నుంచి పి రఘు పాడిన పాట. రఘు సాహిత్యానికి మిథున్ ముకుందన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మెట్రో రైలు, నేషనల్ హైవే, రైల్వేలు, ఓడరేవులు, పెట్రోలియం, విద్యారంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. పోరూరు బైపాస్ నుంచి పూనపల్లి బైపాస్ స్టేషన్ మధ్య మెట్రో రైల్లో ప్రధాని మోదీ ప్రయాణిస్తారు. ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా నిన్న మూసివేసిన 45 మెట్రో స్టేషన్లను ఈవేళ తిరిగి తెరిచారు. అధికారులు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను తెరిచారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎల్నినో ప్రభావంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. విద్యుత్ పొదుపు చేయడంపై ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మహారాష్టలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరువుతో పంట నష్టపోయిన రైతులకు దీపావళికి ముందే పరిహారం అందేలా చూడాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. 2027లో జనాభా గణనను పూర్తి చేసిన మొదటి రాష్టంగా నిలవాలని మిజోరం లక్ష్యంగా పెట్టుకుంది. 16 షెడ్యూల్డ్ కులాలతో పాటు రాష్టంలో నివసిస్తున్న శరణార్థులను కూడా జనాభా లెక్కల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రముఖ గీత రచయిత యజ్రా శాస్త్రి నిన్న సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఒక మధుర గాయకుడిని, పాటల రచయితను, స్వరకర్తను కోల్పోయామంటూ తెలుగు క్రైస్తవ సాహిత్య సమితి చైర్మన్ డాక్టర్ జెట్టి ఏ ఆలివర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం 90% ఉన్న బ్యాంకుల రోజువారీ నగదు నిల్వల నిష్పత్తిని ఈ నెల 16వ తేదీ నుంచి 99% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రస్తుత ద్రవ్య లభ్యత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైఖరిని తప్పుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్దం ముగించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రీ దేవీ నవరాత్రి వైభవం, దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక రూపకం వింటారు. రచన వ్యాఖ్యానం అద్దంకి శ్రీ రామకుమార్. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.
5: ఆకాశవాణి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవీ నవరాత్రి వైభవం. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడిపాటి శరజ్జోత్స్న. వినండి శ్రీ దేవీ నవరాత్రి వైభవం.

ఈరోజు ఆశ్వేజ శుద్ధ పాఠ్యం. జగన్మాత నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ ఆధ్యాత్మికవేత్తలు, ఉపాసకులు నియమ నిష్ఠలతో ప్రతిరోజు రోజుకు ఒక అలంకారంతో దర్శనమిచ్చే అమ్మను తలుచుకుంటూ ఆరాధించే పవిత్ర సమయం. ఈ పవిత్ర సమయంలో స్మరించుకుందాం జగన్మాత నవరాత్రి వైభవ విశేషాలు శ్రీదేవి నవరాత్రి వైభవం కార్యక్రమంలో. ఆది పరాశక్తే ఈ సమస్త సృష్టికి మూలకర్త, పరిరక్షకురాలు, వినాశకారి అని వేద వాగ్మయం పురాణాలు పేర్కొంటున్నాయి. ఆది పరాశక్తి అంటే ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. ఆది పరాశక్తి అంటే ఓ దివ్యమైన శాశ్వతమైన చైతన్యం. ఆది పరాశక్తే అఖండ సత్యం. సృష్టి ఆరంభంలో ఆ జగజ్జనని యోగశక్తితో తనను తాను రెండుగా విభజించుకుని కుడి భాగం పురుషునిగాను ఎడమ భాగం స్త్రీగాను ఉంటుంది. ఎడమ భాగాన్ని ప్రకృతి అంటారు. సనాతనిగా కీర్తినందుకున్న జగన్మాత ప్రధాన రూపాలు ఐదు. ఈ ప్రధాన రూపాలను ఒకసారి స్మరించుకుందాం. శివప్రియ, మహాలక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ ప్రధాన రూపాలకు మళ్ళీ అనంతర కాలంలో అనేక రూపాలు తన భక్తుల్ని అనుగ్రహించటం కోసం.

భువనేశ్వరుడితో నేనే ఆది పరాశక్తి భువనేశ్వరి, సకల చరాచర సృష్టికి మూల కారణాన్ని, అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశక్తి, పురుష రూపంలో అచలన శక్తి. నా శక్తితోనే ఈ సృష్టిని మీరు ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం, సర్వానికి అతీతం. అన్ని శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని అని పేర్కొన్నారు అమ్మవారు. ఆ వేద మాతను ఒకసారి వేదంతో ఆరాధించుకుందాము.

ఉత్సవాలను దేశంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా జరుపుకుంటున్న వేళ ప్రత్యేకించి అష్టాదశ శక్తి పీఠాలుగా ఖ్యాతిగాంచిన ఆలయాల్లో మరింత విశేషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అలాగే పౌరాణిక వాక్మయ గ్రంథాల ప్రకారం 4 ప్రధాన శక్తి పీఠాలుగా తారా తారిణీదేవి, తానఖండగ, విమల, పదఖండగ, కామాక్ష, యోనిఖండగ, ముఖఖండగ, దక్షిణ కాళిను పేర్కొన్నాయి. ఇక మన అష్టాదశ శక్తి పీఠాలు ఇవి.

అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖ స్థానంగా కీర్తిగాంచిన శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని ఈ 9 రోజులు నవదుర్గలుగా రోజుకొక అలంకారంతో ఆరాధిస్తారు. ఆది శంకరుని చే పూజలందుకున్న ఈ దేవి జగద్విఖ్యాతిగాంచింది.

0: అమ్మవారి నవదుర్గల రూపాల గురించి తెలుసుకుందాం. శైలపుత్రి, నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి.
1: వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని.
0: నవదుర్గల మొదటి అవతారం శైలపుత్రి తన తపశక్తి చే శివుణ్ణి మెప్పించి భర్తగా పొందిన ఈ తల్లిని పార్వతీ అని హైమావతి అని కూడా పిలుస్తారు.

నంది వాహనంపై ఆశీనురాలైన ఈ తల్లి మూలాధార చక్రానికి తన ప్రయాణం ప్రారంభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారి ఉపాసన వల్ల మూలాధార చక్రం జాగృతమవుతుంది. మూలాధార శక్తికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. దేవి నవరాత్రులను ఆచరించేవారు యోగులు ఈ తల్లిని ఉపాసించి స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుతారు. శైలపుత్రీదేవి పృథ్వీతత్వం సందర్భ శుద్ధి అయిన గుణ గ్రహణ భేదశక్తులతో ప్రకాశిస్తుంది. శివ పురాణం ప్రకారం ఈ భూమంతా శైలపుత్రీదేవితో నిబిడీకృతమైంది. సృష్టంతా ప్రకృతి అంతా ఆ తల్లి చేతుల్లోనే ఉంది. వృషభం మీద ఆశీనురాలైన ఆ తల్లి తన కుడి చేతిలో త్రిశూలాన్ని ఎడమ చేతిలో

0: వాసుకీచ శుద్ధ విదేయనాడు నవదుర్గంలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు.
1: దధాన కరపద్మాభ్యామక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా.
0: పర్వతరాజు పుత్రికైన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకోవాలని బలీయమైన కోరికతో 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. కఠోర నియమ నిష్ఠలతో సతీదేవి వియోగంతో విరాగిగా ఉన్న పరమశివుణ్ణి వివాహమాడాలని బ్రహ్మచారిణి అవతారంలో విరాగిణి అయి తపస్సు చేస్తున్న ఆ తల్లికి ఎన్నో పరీక్షలు పెట్టి వివాహమాడాడు పరమశివుడు. తెల్లను చీర ధరించిన బ్రహ్మచారిణీదేవి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది.

తేజస్సుకు ప్రతీకగా ఈ తల్లిని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించిన వారికి విజయాలు సత్వరం కలుగుతాయని అంటారు. ఈ తల్లి ఆవిర్భావానికి ఒక విశేషమైన కథ ఉంది. పార్వతిని వివాహమాడేందుకు పరమశివుడు వివాహ మండపానికి ఋషులు, ప్రమదగణాలు, మరుభూమిలో ఉండే భూత ప్రేత పిశాచాలతో తరలివస్తాడు. పార్వతి తల్లి మేనకాదేవి భయంతో కంపించిపోయింది. అప్పుడు పార్వతీదేవి చంద్రఘంట రూపంలో శివునికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా కనిపించమనే ప్రార్థించింది. దాంతో పరమశివుడు రాజకుమారునిగా స్వర్ణాభరణాలతో వచ్చి పార్వతీదేవిని పరిణయం మాడతాడు. ఇలా అమ్మవారు తొలిసారిగా చంద్రఘంటగా అవతారం దాల్చారు. మరోసారి శంభు నిశంభుల యుద్ధ సమయం

చంద్రఘంటగా అవతరించారు పార్వతీదేవి. సువర్ణ వర్ణంతో, త్రినేత్రాలతో ప్రకాశించే ఈ తల్లి అష్టభుజాలతో వ్యాఘ్రం మీద ఆశీనురాలై ఉంటుంది. రూపం ఉగ్రమైన, ప్రశాంత వదనంతో కనిపించే ఈ తల్లి సౌందర్యానికి శివుడు ముగ్ధుడయ్యాడని పురాణం.

0: ఏ తల్లి తేజస్సు నిరుపమానంగా ప్రకాశిస్తోంది, ఆ తల్లి కుష్మాండాదేవి. సూర్య మండలాంతర్వర్తిని అయిన కుష్మాండాదేవి నవదుర్గల అవతారాలు బాలగోప అవతారం. కుష్మాండాదేవి తేజస్సు ప్రభావంతోనే దశ దిశలు వెలుగొంటుతున్నాయి. ఈ బ్రహ్మాండంలోని సకల ప్రాణుల్లో వస్తువుల్లో గల తేజస్సు ఈ తల్లి ఛాయయే.
1: సురా సంపూర్ణ కలసం రుధిరాపృతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే.
0: అష్టభుజాలతో విరాజిల్లే ఈ దేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద ఏడు చేతుల్లో ఉంటే సర్వసిద్ధులను విధులను ప్రసాదించే జపమాల ఎనిమిదో చేతిలో ఉంటుంది. సింహవాహనధారి అయిన ఈ తల్లికి కూష్మాండ బలి అత్యంత ప్రీతికరం. అందుకే ఈ తల్లిని కూష్మాండాదేవి అంటారు. ఈ తల్లిని ఉపాసించటం వల్ల ఉపాసకుని రోగాలను శోకాలను రూపుమాపుతుంది. తన భక్తులకు ఐశ్వర్య యశోబలాన్ని

0: ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు దుర్గాదేవి స్కందమాతగా ఆరాధింపబడుతోంది.
1: సింహాసనగతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని.
0: జ్ఞానాన్ని ప్రసాదించే స్కందమాత తన భక్తులకు మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని కూడా ప్రసాదిస్తుంది. అగ్నికి అధిష్టాన దేవత స్కందమాత నాలుగు హస్తాలతో సింహవాహినియే ఉంటుంది. ఒక చేయి అభయముద్రలో ఉంటే మిగిలిన చేతుల్లో కమలం, జలకలసం, ఘంటా ఉంటాయి. స్కందుడు తల్లి ఒడిలో ఆశీనుడై ఉంటాడు. ఈ తల్లిని పూజించినప్పుడు అమ్మ ఒడిలో ఉన్న స్కందుడు కూడా భక్తులచే పూజింపబడటం వల్ల ఇరువురి ఆశిస్తుంది.

0: ఆశ్వేజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయనీ దేవి నవదుర్గల రూపాల్లో ఆరవ అవతారంగా కనిపిస్తుంది. ఈనాడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన అమ్మవారి ఆలయాల్లో జగన్మాత కాత్యాయని అలంకారంతో దర్శనమిస్తున్నారు.
1: చంద్రహాసోజ్వలకర శార్తూల వరవాహన కాత్యాయని శుభం దత్యాదేవి దానవఘాతిని.
0: పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవారు. దేవీ భక్తుడైన ఆ మహర్షి అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని ఘోర తపస్సు చేశారు. వారి కోరికను అమ్మవారు తీర్చారని, వారే కాత్యాయని అని ఒక కథనం. వామన పురాణం ప్రకారం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న రాక్షస సంహారం కోసం కాత్యాయని దేవుని సృష్టించారని మరొక కథనం. ఈ తల్లి ప్రస్తావన యజుర్వేదంలోని తైత్తరీయ అరణ్యక భాగంలో ప్రస్తావించబడింది. ఈ తల్లి చేసిన సాహస కృత్యాలు రాక్షస సంహారాలను దేవీ భాగవతంలో విపులంగా వివరించారు.

0: నవదుర్గల అవతారాల్లో 7వ అవతారమైన కాళరాత్రిదేవి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
1: ఏకవేణి జప కర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ఠి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి.
0: దర్శించేందుకు భయంకరంగా కనిపించే ఈ తల్లిని శుభంకరి అని కూడా పిలుస్తారు. తల్లిని ఆరాధించే వారికి ఎప్పుడూ శుభారనే ప్రసాదిస్తుంది ఈ తల్లి. ఈవిడ వాహనం గార్ధము. 3 నేత్రాలు కలిగిన కాళరాత్రి దేవి గురించి తాంత్రిక గ్రంథం శిల్ప ప్రకాశంలో విస్తారంగా ప్రస్తావించారు. 4 హస్తాలు గల ఈ తల్లి 2 చేతుల్లో ఒకటి వరముద్ర, మరొకటి అభయముద్ర కలిగి ఉంటాయి. ఎడమ చేతుల్లో వజ్రాయుధం ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. శంభుడు, నిశుంభ, రక్తబీజుడనే రాక్షసుల్ని

0: ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు నవదుర్గంలో 8వ అవతారమైన మహాగౌరీదేవిని ఆరాధిస్తున్నారు.
1: శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధరాశుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద.
0: శ్వేత వస్త్రాలంకారంతో 4 హస్తాలతో భక్తుల్ని అనుగ్రహించే ఈ తల్లి వాహనం వృషభం. ఈ తల్లిని ఉపాసించే వారి కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని వివాహమాడాలనే కోరికతో కఠోర తపస్సు చేసిన పార్వతీదేవి దేహం నల్లబడింది. ఆ తల్లి తపస్సుకు మెచ్చి కరుణించిన పరమేశ్వరుడు తన శిరస్సున ఉన్న గంగాజలంతో ఆ తల్లిని ప్రక్షాళనం చేశాడని, దాంతో పార్వతీదేవి గౌరవర్ణంతో శోభాయమానంగా తేజరిల్లిందని పురాణ కథ. నాటి నుంచి ఆ తల్లి

0: దుర్గా అలంకారాల్లో సిద్ధగాత్రీదేవి అలంకారంతో ఆశ్వయుజ శుద్ధ మహానవమి నాడు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ తల్లి గురించి అనేక పురాణాలు వివరిస్తున్నాయి. పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రిని ఆరాధించే అనేక సిద్ధులు పొందాడని దేవీ పురాణం తెలుపుతోంది. మరొక పురాణం ప్రకారం రాముడు రావణాసురుడిపై విజయం కోసం ఈ తల్లిని ప్రార్థించాడని తెలుపుతోంది. ఈ తల్లి తన భక్తులకు అణిమ, మహిమ, గరిమ, లఖిమ, ప్రాప్తి, ప్రాకాంక్ష, తీషిత్వ, వసిత్వ అనే అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. నాలుగు హస్తాలతో శంఖం, చక్రం, గద, తామర పువ్వును ధరించిన ఈ తల్లి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తూ ఉంటుంది. త్రినేత్ర వికసించిన కమలం మీద ఆశీనురాలై ఉంటుంది సిద్ధిదాత్రీదేవి.
1: సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని.

ఇలా ఈ నవరాత్రి 9 రోజుల్లో నవదుర్గ అవతారాల్లో శక్తిపీఠాల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ఇంద్రకీలాద్రి పర్వతంపై ఆశీనురాలైన తల్లి దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గగా, రెండవ రోజు బాలత్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజు గాయత్రీదేవిగా, నాలుగో రోజు అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజు లలిత త్రిపుర సుందరీదేవిగా, ఆరో రోజు మహాలక్ష్మీదేవిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినీదేవిగా, పదో రోజు రాజరాజేశ్వరీదేవిగా

నిర్జర శక్తి భృతే చతుర విచారధురీ నమశివ దూతృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య

ఇంతవరకు ప్రత్యేక కార్యక్రమం శ్రీ దేవి నవరాత్రి వైభవం విన్నారు. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామకుమార్. సహకారం శ్రీమతి ఎం కవిత. శ్లోక పఠనం శ్రీమతి లహరి కొలిచల, శ్రీమతి భమిడిపాటి శరత్ జోషి.

ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

అమృతగీతం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం, నేను మీ అశోక్. సంగీత సాహిత్య సమలం కృతం మధురమైన పాట, ఆనంద పరవశం, అనంత భావాల ఆలోచనల సంగమం అమృతగీతం. సంఘం ఏర్పరుచుకున్న రెండు సామాజిక వర్గాల ప్రేమికుల హృదయాలు కలిసిన వేళ. కవిలా అంటారు, కలలే అలలై ఎగసిన కడలికి కలలు ఇలలో దొరకని కలయిక అని. అలాగే భారత భారతి పదసన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నా రతినీవని వలపుల హారతి హృదయం ప్రమిదగా వెలిగిన వేళ అంటూ ప్రేమికులారు ఎదురైన సందర్భంలో నీ రాకతో నా గుండె ప్రమిదలా వెలుగుతోందని భగ్న ప్రేమికుడి సాగర తరంగ సాహిత్యమది వేటూరుగారి కలం రేపిన అలల తాకిడి. ఇళరాజగారి శాస్త్రీయ సంగీతాన్ని రంగరించి కంపోజ్ చేశారు సీతాకోక చిలుక సినిమా కోసం. అమృతగీతంగా విందాం.

మనం అమృత గీతం వింటున్నాం. మాయలోకాన్ని చీకటితో పోల్చుతూ నమ్మకు నమ్మకు ఈరేయిని అంటూ చీకటి గొప్పతనాన్ని, సందేశాన్ని కూడా కలం ద్వారా ఇచ్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రుద్రవీణ సినిమాలో. చరణాల్లో చూడండి, ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో, పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు ఏనాటికి అని మేల్కొల్పుతారు సాహిత్యం ద్వారా. కష్టాలు కన్నీళ్లు వచ్చాయనే వెనుదిరగరాదు, ముందుకు సాగిపోవటమే అని ఒక చైతన్యం నింపుతారు, మేల్కొల్పుతారు ఈ పాటలో. తర్వాత చరణంలో కూడా అద్భుతమైనటువంటి అర్థం భావం ఉంటుంది. సంగీత వాయిద్యాలు కూడా జానపదులు పాడుకునే విధంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఇళయరాజా గారు కంపోజ్ చేశారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. అమృత గీతం వింటున్నాం మనం. సంద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే ఒక మత్స్యకారుడి వద్దకు అభిమానులు తన అల్లరి బృందం వచ్చి సరదాగా సంద్రంపై షికారు చేస్తూ అలా సాగుతూ సముద్రం గొప్పతనం చెబుతూ, నేల కరిగిపోతే సంద్రమే, నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే, నువ్వైనా నేనైనా సంద్రాన మీనాల సందమే, అందరం నీటి చేపలమే అయిపోతాము అంటూ హుషారుగా ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకోండి అంటూ సిరివెన్నెల గారు నేపథ్యం ఏదైనప్పటికీ ఒక వాస్తవాన్ని, ఒక సందేశాన్ని పాటలో తనదైన సత్యాన్ని రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం ఒక ప్రయోగంలా ఉంటుంది. శుభ సంకల్పం సినిమాలో అమృత గీతం ఇది.
2: హైలెస్సు

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మనసైన ప్రియుడు శృతిబద్ధంగా డప్పు వాయిస్తుంటే నాట్య కళాకారిణి అయిన ప్రియురాలు అంద సవడు చేయకుండా ఉంటుందా? పాదం సయ్యనకుండా ఉంటుందా? ఉండదు కదా. నాట్యమయూరుల చుమ్మంది నాదం అంటూ నటరాజస్వామి ప్రేయసిల తన ప్రియురాలు నాట్య భంగిమలతో మెరుపుంది నాలో అంటే అది నీ మేరి విరుపు అంటారు. ఉరుముంది నాలో అంటే అది నీ మువ్వ పిలుపు అంటూ

మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభించారు.

ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్యస్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
లోక్నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు.

0: అని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. నా ఈట్ ఫిట్.

మారుతున్న జీవన శైలితో ప్రయాణిస్తూనే మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి అంటూ ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం చెబుతోంది.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఉగాది సినిమా కోసం ఉన్ని కృష్ణన్ పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి వాతావరణంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు లేదా శరీరంలో అధిక వేడి పెరిగినప్పుడు మనం డైట్ను మార్చుకోవటం ఎంతో అవసరం అన్నమాట. పూర్వకాలం నుండి మన పెద్దలు వేసవి తాపాన్ని అధిగమించడానికి బార్లీ గింజలతో చేసినటువంటి జావా లేదా బార్లీ నీళ్లను ఎక్కువగా తీసుకునేవారు. ఎందుకంటే బార్లీ ఒక అద్భుతమైనటువంటి సహజ శీతలీకరణిగా పనిచేస్తుందనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి నమ్మకంతో పాటుగా మరే రుజువు అయింది కూడా. కాబట్టి కేవలం నీటి రూపంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం తినే

ఆహారంలో మరి అల్పాహారంలో మిక్స్ చేసి తింటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అది కూడా మరి మనకు ఎంతో ఇష్టమైన ఇడ్లీతో అయితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. ఎస్, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఈట్ ఫీట్.

కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కంచే సినిమా నుంచి అభయ్ జోధ్పుర్కర్ శ్రేయా ఘోషల్ పాడింది. గీత రచన సిరివెన్నుల సీతారామ శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. మనం వింటున్నాం 8 ఫీట్. మరి బార్లీ గింజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది, కానీ నేరుగా కొంతమంది బార్లీ గింజలు తినకపోవచ్చు. బార్లీ గింజలు నానబెట్టినటువంటి నీళ్లు కూడా తాగడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇడ్లీ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, బార్లీ గింజలతో చేసినటువంటి ఇడ్లీని అంటే ఇతర రకరకాలైనటువంటి ఇంకొంచెం వేరే వస్తువులను వేసి కనుక ఇడ్లీ చేసుకుని తింటే మరి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈట్ ఫిట్కి అంటే మనం ఫిట్గా ఉండడానికి ఈ పదార్థాలు మనకు ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా కూడా చేసుకుని తింటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అయితే బార్లీతో మెత్తడి ఇడ్లీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సినటువంటి పదార్థాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, టీ స్పూన్ మెంతులు, అరకప్పు అటుకులు, కప్పు ఇడ్లీ రవ్వ, మరి రుచికి సరిపడేంత ఉప్పు, పిండి రుబ్బడానికి నీళ్లు తీసుకోవాలి. ఇక తయారీ విధానం విషయానికి వస్తే మరి మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఇందులో ఆరితేరి ఉంటారు కాబట్టి ఇలా కూడా చేస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా వేసవి తాపానికి అంటే బాగా ఎండలో మనం తిరిగినప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి మనం ఈ పదార్థాలను తీసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందడమే కాకుండా షుగర్ నియంత్రణ కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఆ తయారీ విధానం కూడా తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: ఎయిట్ ఫిట్ కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ ట్రాక్ నువ్వే నువ్వే సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. గీత రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఎయిట్ ఫిట్ కార్యక్రమంలో మనము బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని నుంచి, అంటే ఉష్ణం నుంచి మనం కొంచెం బాడీ కూల్ అవ్వటానికి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళ యొక్క ఆ డిసీజ్ని నియంత్రణ, అంటే కంట్రోల్లో ఉంచడానికి ఈ బార్లీ గింజలు చాలా చాలా దోహదపడతాయని నిపుణుల యొక్క సూచన అన్నమాట. అయితే తయారీ విధానం గురించి మనం ఆలోచిస్తే, ఒక కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, మనం చెప్పుకున్నాం కదా ఐటమ్స్ అన్నీ కూడా, టీ స్పూన్ మెంతులను తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసి కనీసం 6 గంటల పాటు లేదా రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే. రుబ్బే సమయానికి ముందు ఒక అర కప్పు అటుకులను కూడా కడిగి, అంటే ఇలా కొన్ని వేసుకోవాలన్నమాట మనం ఇడ్లీ తయారు చేసుకుంటున్నప్పుడు. అయితే మన బాడీకి ఏమేమైతే పోషకాలు కావాలో మనం డైరెక్ట్గా తీసుకోకుండా కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనకు తెలియకుండానే కొన్నింటిని అందులో వేసేసి మనం మిక్స్ చేసుకుంటే మనకు కావలసినటువంటి పోషకాలు శరీరానికి అందుతాయి అన్నమాట. అందువల్ల ఇందులో అటుకులను కూడా వేసుకోవాలని చెప్తున్నారనమాట. అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఇదంతా తెలిసిందే, నానినటువంటి మినపగుళ్ళు, మెంతులు ఇవన్నీ వేసి కూడా ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి నునుపైన పేస్ట్లా రుబ్బి మరి బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా అదే మిక్సీలో జార్లో నానిన మరి బార్లీ గింజలు, నానబెట్టినటువంటి అటుకులు వేసి కొద్దిగా నీళ్లు చేర్చి స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకొని, బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మరి కాస్త మరకతనం కూడా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న గిన్నెలోకి మినప ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ తీసుకొని, మరి ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా మరి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి మిశ్రమంలో వేయాలి. మొత్తాన్ని కూడా చేత్తో ఒకే దిశలో బాగా కలుపుకొని మరి రాత్రి అంతా మూతపెట్టి పులియనివ్వాలి. తెలుసు కదా ఇది, మరి ఎంత మరీ ఎక్కువగా పులియనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి మంచిగా చాలా ఫెర్మెంటేషన్గా ఉంటుందన్నమాట. ఈ ఫెర్మెంట్ అవుతుంది, ఫెర్మెంట్ అయినప్పుడు తర్వాత మనం ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసిందే. ఆ ప్రాసెస్ కూడా చెబుతా, వింటూ ఉండండి.

ఎయిట్ ఫిట్ కార్యక్రమం మనం వింటున్నాం. బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బార్లీతో చేసినటువంటి ఇడ్లీ ప్రతిరోజు అల్పాహారంలో తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు బెనిఫిట్స్ అందుతాయి అనేది మనం చెప్పుకున్నాం కదా. వేడి నుంచి, వేడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు, అలాగే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది పాటిస్తే మనకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్పినటువంటి అంశం అన్నమాట. ఫెర్మెంట్ అయినటువంటి పిండిలో నుండి కావలసినంత పిండిని వేరొగ్గినలోకి తీసుకుని మరి తగినంత ఉప్పు వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇదంతా మీకు తెలిసిందే ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. ఆ తర్వాత 10-15 నిమిషాల తర్వాత వచ్చినటువంటి ఇడ్లీలు మనం కనుక చూస్తే చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. అన్ని రకాల పోషకాలతో కలిపినటువంటి అవి, మరి అవి మనకు ఇష్టమైనటువంటి లైక్ సాంబార్ కానీ లేకపోతే చట్నీస్ కానీ, ఆ చట్నీస్ కూడా రెగ్యులర్గా ఉండే చట్నీస్ కాకుండా మనం కొంచెం కాస్త పోషకాలు ఉన్నటువంటి చట్నీస్ కనుక వేసుకుని తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది, ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిట్గా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటం కాదు,

మంచి ఆరోగ్యం, మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సాంప్రదాయక వంటకాలపై ఇప్పుడు అందరి దృష్టి మళ్ళిందనమాట. ఎందుకంటే ఈ ఆయిల్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా మరి మంచిగా మెదడు కూడా పనితీరు చాలా బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే మనం మానసికంగా కూడా ఫిట్గా ఉంటాము అనేది నిపుణుల యొక్క సూచన. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇందాక విన్న ఆ పాట దీర్ఘ సుమంగళి భవ, ఆ సినిమా నుంచి మరి సౌమ్య పాడిన పాట అది, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు లవ్లీ సినిమా నుంచి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: అక్క పెద్దెం రుణాలని ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం

స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషాముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో 2వ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజల

0: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్ర భారతి ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒక చోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరైనా సిరిసిల్ల జేఎన్టీయు శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయు తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్ 20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలో త్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ది, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పును ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1: త్రిపుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు, ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: ట్రిపుల్ తలాక్ కో కానూనీ జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బదలావ్ నహీ హై బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ, జస్టిస్ ఔర్ ఔరతోన్ కీ సేఫ్టీ కీ మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కో ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాథ్ జీనే కా హక్ దేతా హై ఆజ్ కీ జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
0: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలో అభివృద్ది చేయడంతో పాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్, మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన 4 సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
3: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోల సమయం 1:20 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి. సమకాలీన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనశీలి. ఇఫ్ నాట్ వింటర్ కవిత్వంతో సుప్రసిద్ధి. గ్రీక్ రోమన్ సాహిత్య గాథలు ఇతివృత్తాల ఆధారంగా ఆమె రాసిన కవిత్వాలు వ్యాసాలు మేధావులను కదిలించాయి. ఈరోస్, ది బిటర్ స్వీట్ ఆటోగ్రఫీ ఆఫ్ రెడ్ మెన్ ఇన్ ద ఆఫ్ అవర్స్ రచనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. సాహిత్య సేవలో సుదీర్ఘ కృషికి గాను చారిత్రక కథన సాంప్రదాయాలను మిళితం చేసి తద్వారా వర్తమాన సాహిత్యంలో కొత్త పంథాను ఆవిష్కరించినందుకు గాను స్వీడిష్ అకాడమీ నోబెల్ శిఖరంపై కూర్చోబెట్టింది. ఆ సాహితీ ఉత్తుంగ అక్షర తరంగానికి 2026 గాను 3 రోజుల క్రితమే నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆ అక్షర యోధురాలే అన్నీ కార్సన్. ఈరోజు చైతన్య స్ఫూర్తులు ఆమె సాహిత్యంలో చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుందాం.

మీరు విన్న పాట ఆలవైకుంఠపురంలో సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం యాసెస్ తమన్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తాజాగా ఇటీవలే అంటే 3 రోజుల క్రితం సాహిత్యంలో నోబెల్ బహుమతిని వరించిన అన్నే కార్సన్ గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాహిత్యంలో చేసిన కృషిని మనం స్ఫూర్తిగా తీసుకుందాము. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించిన కార్సన్ కెనడాలోని టొరంటోలో 1950లో జన్మించారు. చాలాకాలము అధ్యాపకురాలుగా పనిచేసిన ఆమె అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యాన్ని బోధించారు. అయితే నోబెల్ అవార్డు కమిటీ ఆమెలోని ప్రతిభను ప్రస్తావిస్తూ వ్యాకరణ పండితులకు పదాలపై ఉండే మోజు, కవయిత్రికి కొత్త అర్థాలపై ఇష్టం, ఈ రెండింటి కలయికే కార్సన్ గారి సాహిత్యమని గొప్పగా కొనియాడుతూ అవార్డును ప్రకటించడం ఆమె లోతైన సాహిత్యానికి గీటురాయి. ఆ సాహిత్యమూర్తి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట వి సినిమా నుంచి. అమిత్ త్రివేది సహా తిరుపతి పాడిన పాట.

0: సాంప్రదాయ సాహిత్యంతోనే ఆధునిక సాహిత్యానికి కొత్తదనం మధ్య భళ అనిపించుకుని విశ్వ విజేతగా నిలవటం సాహితీలోకానికి గర్వకారణం. పైగా ఒక మహిళామణి, నిర్విరామ కృషి ఫలంగా కూడా ఈ అవార్డుకు ఆమెనే అర్హురాలని బోర్డు ప్రకటించడం కూడా అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి. ముఖ్యంగా ఆమె కవిత్వం, వ్యాసాలు, గద్య రచనలు, అనువాదాలను కలిపి ప్రత్యేకమైన రచన శైలిని విస్తృతి చేసుకున్నారు కార్సన్ గారు. ఆ అక్షర కుసుమం గురించి మరి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ డిస్కో రాజా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో తాజాగా సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించినటువంటి అన్నీ కార్సన్ గారి జీవిత విశేషాలు, ఆమె చేసినటువంటి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని అనువదించడంలో కార్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనలు విభిన్న రీతిలో మరి ఆవిష్కరించడం అరుదైన అంశం అన్నమాట. 76 ఏళ్ల కార్సన్ గారికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు దక్కడం సాహిత్యానికి తన జీవితాన్ని త్యాగఫలంగా వచ్చిందని అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఆమె కవిత్వంలో అసూయ, ప్రశంసలు రెండూ ఉండటం కూడా గమనించాల్సినటువంటి అంశం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురా కులకర్ణి కాలభైరవ పాడిన పాట అది. మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకోనున్న అన్నే కార్సన్ గారి గురించి, మనం ఆమె సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె రచనలు అనువాదాలకు సంబంధించి ప్రస్తుతం వరకు 20కి పైగా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి అన్నమాట. తన ఉత్తమ రచనలకు గాను గ్రిఫిన్ పోయెట్రీ ప్రైజ్, అలాగే లానన్ లిటరీ అవార్డు వంటి పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా ఆమె ఖాతాలో నోబెల్ పురస్కారం వచ్చి చేరి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసింది సాహిత్య సేవకు గాను.

మీరు విన్న ఆ సూపర్ ట్రాక్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది. మనం 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన అన్నే కార్సన్ గారి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె కలం చిందించినటువంటి సాహితీ కుసుమాలను మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రముఖ కవి. మరి చాలామంది ఆమె రచనలోని కథా వస్తువులను బట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహితీవేత్తలు రకరకాలుగా అభివర్ణించి కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. అయితే జీవితంలోని అన్ని పార్శ్వాలను తన రచనల్లో ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు కార్సన్ గారు. అయితే ప్రముఖ కవులు, చాలామంది సాహితీవేత్తలు, తర్వాత వ్యాసకర్తలు, ఇలా ఒకరేమిటి, రెండేమిటి, మూడేమిటి, నలుగురు కాదు, పది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సాహితీవేత్తలు రకరకాలుగా ఆమె రచనల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత అభివర్ణిస్తున్నప్పటికీ ఆమె ఒక ప్రముఖ కవి విమర్శకురాలు గారితో మాట్లాడుతూ తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంటే తను ఏమనుకుంటున్నారు, తను ఏం సాధించామని మురిసిపోతున్నారా, లేకపోతే ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నారా, ఒక సందర్భంలో ఒక మంచి విషయాన్ని పంచుకున్నారన్నమాట. ఆ విషయం ఏంటో కూడా చెబుతా, వింటూ ఉండండి.

కోటి స్వరకల్పనలు షణ్ముఖ శర్మ, గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం శుభాకాంక్షలు. అయితే అన్నే కార్సన్ గారు ప్రముఖ కవి విమర్శకురాలు స్టెఫానీ బర్డ్తో మాట్లాడుతూ, తాను హృదయపూర్వకంగా ఒక దృశ్య కళాకారిణి కాని వాచిక కళాకారినే కాదని నేను అది అంగీకరిస్తున్నాను. నేను బొమ్మలు గీసేదాన్ని కాబట్టి బహుశా నా 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దగా రాయలేదు. చిన్నప్పుడు నేను కేవలం చిత్రాలు గీసేదాన్ని, అప్పుడప్పుడు వాటిపై రాసేదాన్ని కూడా, కానీ ఎక్కువగా నాకు బొమ్మలు గీయడంపైనే ఆసక్తి అని చెబుతూనే, నేను నన్ను ఎప్పుడూ ఒక రచయిత్రిగా భావించుకోలేదు. ఎన్నో ప్రశంసలు పొందిన సంపుటాలు రాసిన తర్వాత కూడా నేను ఇంకా అలా అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. నేను ఏదైనా సృష్టించాల్సి ఉందని నాకు తెలుసు. మన సంస్కృతిలో పుస్తకం అనేది ఒక సౌకర్యవంతమైన రూపం. దానిలో మీరు ఏదైనా సృష్టించవచ్చు, కానీ అది రాను రాను తక్కువ.

0: సంతృప్తినిస్తోంది. అంతేకాదు, నాలో కలిగిన ఏ ఆలోచనైనా అది పూర్తిగా ఆవిష్కరించిందని నేను ఎప్పుడు భావించలేదు అని ఇలా మాట్లాడారన్నమాట. ఆ మాటల్లో సారం ఏంటంటే, నేనింకా నిత్య విద్యార్థిని, నేనెంత ప్రతిభామూర్తిని అయినప్పటికీ, సాహితీమూర్తిని అయినప్పటికీ నేనింకా నేర్చుకుంటూనే ఉంటాను, నాకింకా ఏమీ తెలియదు అనే ఒక గొప్ప సందేశం. అంటే ఎదిగితే ఒదిగి ఉండాలనే తత్వం అన్నమాట. ఇంకా ఇంకా అన్వేషించాలనే లోతైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఆ మేధాశక్తి ఆమె దగ్గర ఉంది కాబట్టి అలా మాట్లాడారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఆమెకు సాహిత్యంలో 2000 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వరించింది. సో ఈ సందర్భంగా వివిధ భారతి ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలుపుతోంది సగర్వంగా.
1: भाइयों और बहनों, सत श्री अकाल, कम एंड जॉइन अस आज की शाम आपके नाम.
0: संतोषम सिनेमा नुंची पाटा, गानम के उषा.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలవుతుంది. మిడ్ డే న్యూస్ ఇంగ్లీషులో వార్తలు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi inaugurates Punnamalli Vadapalani stretch of Phase 2 of Chennai Metro Rail project. Prime Minister to launch development projects worth over 13,000 crore rupees in Chennai this afternoon. India condemns repeated attacks on Riyadh Airport, expresses concern over loss of lives and damage to property. Supreme Court directs authorities to prevent illegal detention of peaceful gatherers, ensure free movement of people and uninterrupted internet services. Nepal issues evacuation warnings along Bodhi Gandaki River after rising water sweep away houses in

గృహప్రవేశం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇర్చానికి పడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ అది. గీత రచన గోపీస్, సంగీతం సత్యం. ఇది మెలోడీ టైమ్. జీవితంలో అన్నీ ముఖ్యం అనుకుంటున్నాం, కానీ అన్నీ ముఖ్యం, అన్ని సరదాలు కావాలి, అన్ని సంతోషాలు కావాలి, అన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి, కానీ కెరీర్ చాలా చాలా ముఖ్యం. దానికి వేదిక బాల్యం. బాల్యంలో మొలకెత్తిన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి.

ఇది మెలోడీ టైం, మనసుకు హాయినిచ్చే కార్యక్రమం. బాల్యంలో చూడండి, స్వేచ్ఛ అనే పదాన్ని దరిచేరనియకుండా నిర్బంధ విద్యను అందిస్తాం. కారణం, అది భవిష్యత్తు నిర్దేశించే నిచ్చెన కాబట్టి. అన్ని దశలు కూడా అంతే. అతి స్వేచ్ఛ పేరుతో చాలా వరకు సమయం వృధా చేస్తున్నాము, కెరీర్ను విస్మరిస్తున్నాము, అసలైన గమ్యం చేరుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్న మాట నిజం కూడా. ఎన్నో అధ్యయనాలు వెల్లడైంది. చేయాల్సినటువంటి సమయంలో చేయలేకపోవడం, కొన్ని పనులు చదువుకునే వయసులో కొన్ని నైపుణ్యాలను వెలికితీయకపోవడం వారి కెరీర్కు ఆటంకాలుగా మారుతున్నాయనేది లెక్క. సరే, సింధూరు పువ్వు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్.

మనం వింటున్నాం మెలోడీ టైం. కొన్ని ఉద్యోగాల ఎంపికకు చూడండి, శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. మరీ దానికి మనం భయపడి వెనుదిరిగితే మన లక్ష్యం నెరవేరదు. అలాగని కఠినంగా ఉంది కదా అని బాధపడడం అవసరం కూడా లేదు, ఎందుకంటే మన భవిష్యత్తుకి అది అవసరం. మన జీవిత ప్రయాణంలో మన బ్రతుకు బండి నడపాలంటే అది మన వెంట ఉండి తీరాల్సిందే, అది మనకు తోడు కావాల్సిందే, అది మన జీవితంలో ఒక భాగం కావాల్సిందే అని అనుకున్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చగలుగుతాం. మనల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. ఉద్యోగం, ఉపాధి వీటన్నిటితో పాటు మనం చెప్పుకున్నది ఒక ఉద్యోగం కోసమే కాదు, మనం చెప్పుకునేది మనం ఎంచుకున్నటువంటి ఏ రంగంలోనైనా సరే తారాస్థాయికి చేరాలంటే పిల్లర్స్ ఇవన్నీ ఉండాల్సిందే అని నిపుణులు చెబుతుంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గూండా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యజ్జానికి పాడిన ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్, గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మెలోడీ టైంలో మొదటి గీతాలు వింటున్నాం. మన ఎదుగుదలకు మనం చేసే స్నేహం కూడా ఒక కారణం. సజ్జనులతో కలిస్తే సద్గుణాలు, తర్వాత క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఇవన్నీ అలవడతాయి. ఇది అందరి అభిప్రాయం కూడా. కానీ ప్రతి విషయంలోనూ అందరినీ సంతృప్తిపరచాలంటే కూడా సాధ్యం కాకపోవచ్చు. దానికోసం తపించిన అవసరమూ లేదు. కారణం ఏంటంటే, రకరకాల ప్రజలు, రకరకాల మనుషులు ఉంటారు. అందరి మనస్తత్వాలు తగ్గట్టుగా ఒక వ్యక్తి తిరగాలంటే సాధ్యపడదు కూడా. మనం కూడా అలా అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అందరూ ఆమోదించలేని గుణం అని కూడా చెప్పుకోవచ్చు. సరే, మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మంచి మెలోడీ గీతం విందాం.

0: మీరు విన్న పాట మున్నా సినిమా కోసం నరేష్ అయ్యర్ హరిచరణ్ సాధన సర్గం పాడింది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మనం వింటున్నాం మెలోడీ టైం. సెలయిటికి పరుగాపే గుణం అస్సలే ఉండదు, అలాగే ప్రకృతి కూడా. మరి మనకెందుకు ఈ లేజినెస్ అనేది ఒకసారి ఆలోచించాలి. అది ఒకసారి ఆవహిస్తే మనల్ని కూర్చున్న చోటే కూర్చోబెట్టుద్ది. కాబట్టి ఆ ఆలోచన రానివ్వకుండా ఎప్పుడు కొత్తదనంతో, కొత్త ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి. ఇది నిజంగా పరిగెట్టే జీవితం. ఇది ఒకదాకా ఒక దగ్గర ఆగాల్సిన అవసరం, ఆవశ్యకత అస్సలు ఉండకూడదు. కొంతమంది మెల్లిగా నడిస్తే మరికొంతమంది కాస్త వేగంగా, ఇంకాస్త వేగంగా, ఇంకాస్త పరుగుతో, ఇంకాస్త ఉరుకుల పరుగులతో వెళ్తూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గ వాళ్ళు ప్రయాణం అడుగులు వేస్తేనే జీవిత సారం, జీవిత లక్ష్యం నెరవేరుతుంది. అంతెందుకు అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ప్రయాణం మొదలెడాల్సిందే, అడుగు వేయాల్సిందే, గమనం సాగించాల్సిందే. అదే పరమార్థం.

శివరంజని సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. మనం జన్మించి పెరిగి పెద్ద క్రమంలో ఎందరి వ్యక్తుల తర్వాత పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. మనలోని ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి, అంతలా ప్రభావితం చేస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, పరిస్థితులు. ఆ సమయంలో విచక్షణతో ఆలోచిస్తే మన గమ్యం తెలుస్తుంది, మన దారి తెలుస్తుంది, మన నడక తెలుస్తుంది. తప్పులు, ఒప్పులు ఇవన్నీ సర్వసాధారణం, కానీ చేరాల్సిన గమ్యానికి చేరకపోతే జరగాల్సిన అంశం జరిగిపోతూ ఉంటుందన్నమాట. అదే నిపుణులు చెప్పేసారం. కాబట్టి మనం ఎంతమంది నిర్దేశిస్తున్నాము, మనం ఏ మార్గంలో ఉన్నాము, మన ద్వారా ఎంతమంది మారుతున్నారు, మన ద్వారా ఎంతమంది మార్గదర్శకులుగా తీసుకున్నారు, మనం ఎంతమందిని మార్చకపోయినా పర్వాలేదు కానీ మన ద్వారా చెడు మార్గం అనుసరించకుండా ఉండే విధంగా చేయడం మనం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. సో అలాంటి వ్యక్తిత్వ వికాసం కూడా నేర్చుకుని జీవితంలో సఫలం కావాలని కోరుకుంటాం అందరూ కూడా. ఈ మెలోడీ గీతం ఒక్కడ సినిమా నుంచి.

మెలోడీ టైంలో చివరిగా మీరు విన్న పాట ముద్దు మందారం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెజ్జానికి పాడిన ఒక గీతం. అది గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం రమేష్ నాయుడు. మీరు ఇంతవరకు మెలోడీ టైం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 16 సెకండ్లు ముంబై నుంచి రిలే ఇప్పుడు తెలుగు కార్యక్రమాలు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి ప్రసారమవుతాయి. వార్తల ముఖ్యాంశాల తర్వాత చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మిమ్మల్ని సాయంత్రం కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తూ ఆహ్వానం పలుకుతుంది. స్టే ట్యూన్డ్ మీ విత్ భారతి.
1: जय गीत कार्यक्रम आप सुनेंगे मंजू द्विवेदी के साथ. आप सभी का बहुत स्वागत है इस कार्यक्रम में.
2: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें.
3: एक व्यक्ति या परिवार की चिट्ठियां एक महीने में एक बार ही शामिल की जाएंगी.
2: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा.
3: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है. कृपया धैर्य बनाए रखें.
4: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी. कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें. अंतरदेशीय नहीं, केवल पोस्टकार्ड भेजें. और ये चिट्ठियां आपको भेजनी कहां है?
2: कार्यक्रम

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చెన్నైలోని ఐఐటి మద్రాస్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు రహదారి, రైలు, రవాణా, ఓడరేవు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించినవి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్య సేవలను, పరీక్షలను పరిశీలించిన మంత్రి రోగులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గౌహతి జోనల్ యూనిట్ సుమారు 43 కోట్ల రూపాయల విలువైన 53 కిలోగ్రాముల పైగా మెథాఫెటమిన్ WY టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లో 2 డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. NCB ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ సరుకు మయన్మార్ నుండి వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ కోటా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులలో మిగిలిన సీట్లకు 3వ దశ కౌన్సిలింగ్ను 14-15 తేదీల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారు నేడు భక్తులకు దర్శనమిచ్చారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం, ముహుర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయాలలో 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఊరేగింపులు కొనసాగుతున్నాయి. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నౌకాదళ ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లై

మౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం వెండి ధరలు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసే ధోరణి కారణంగా బంగారం ఫ్యూచర్స్ 0.7% కంటే ఎక్కువ పెరిగి 10 గ్రాములకు 151,499 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి కిలోగ్రాముకు 225,755 రూపాయల వద్ద ముగిశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyderabadను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మామూలుగా ఆదివారం అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. రెగ్యులర్గా చేసుకుంటున్న పనుల్లో కూడా ఏదైనా వెరైటీగా చేయాలి అనిపిస్తుంది కదా. నిద్ర లేచిన టైం వదులుకొని పడుకునే వరకు సండే కదా, బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చేయాలి. లంచ్లో సంథింగ్ స్పెషల్ యాడ్ అవ్వాలి. ఎవ్రీడే అలోన్గా లంచ్ చేస్తాం. మై బి హోమ్ మేకర్స్ అయ్యుండొచ్చు, లేదు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు అయ్యుండొచ్చు. కనీసం ఇవాళైనా ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ జాయిన్ అవ్వాలి అని ఇలా అన్ని విషయాల్లో సండేకి ఏదో ఒక స్పెషాలిటీని యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. మరి సండేకి తోడు పండుగలాడైతే ఇంకా సందడే సందడి. ఇహ దసరా సందడి మొదలయ్యే రోజు కూడా అయితే మాత్రం ఆ ఆనందానికి హద్దులుండవు కదా. ఇంటింటా పండుగ కళ, కొత్త ఉత్సాహం, అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు పండగ సెలవుల సందడి, ఇంకోవైపు నోరూరించే పిండి వంటలు వెరసి మన తెలుగు లోగిళ్లలో దసరా సంబరాలకు స్వాగతం పలికేస్తున్నాయి. అవునా, ఇంట్లో పూల అలంకరణలు, గుళ్లల్లో ప్రత్యేక పూజలు, అమ్మవారి ఆరాధనలు, ఇలా ఒక్కొక్కటిగా పండగ వాతావరణం మనల్ని పలకరిస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి. అవునా, యాక్చువల్గా అయితే నిన్నటి నుంచే. ఈరోజు ప్రారంభమైన శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటాం. మరి మన అశేష అభిమాన మా రేడియో శ్రోతలందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మనందరం ఎప్పుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చాయ్తో హాయ్ కబుర్లు చెప్పడానికి నేను రెడీ. కనుక ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను ఆర్జే దీపికా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 5:13 దాటి 20 సెకండ్లు అయింది. విబి క్లాక్ లో ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాం, అవునా? ఆడపిల్ల నవ్వితే ఇల్లంతా సందడే సందడి. ఆడపిల్ల ఏదైనా సాధిస్తే మాత్రం అబ్బా మన అమ్మాయి అదరగొట్టే పని చేసింది, అదరగొట్టేంత గర్వంగా చెప్పుకుంటాం, అవునా? ఇంటికి వెలుగు ఆడపిల్ల. ఆ వెలుగుకు చదువుతోడైతే ఆ కుటుంబానికే కాదు దేశానికే వెలుగుంది. ఇవాళ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి తరం ఆడపిల్లల కలలకు రెక్కలు తొడిగే రోజు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడపిల్ల నేడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంది ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవం. బాలికల హక్కులు, విద్య, భద్రత, సమాన అవకాశాల గురించి మాట్లాడుకునే ఓ ప్రత్యేకమైన రోజు ఇవాళ. మాట్లాడుకుందాం ఈ రోజు గురించి. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇవాళ. నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, బాల్య వివాహాలు, విద్యారాహిత్యం వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం చాలానే ఉందనిపిస్తుంది కదా. ఆడపిల్ల పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో, తను పెరుగుతున్నప్పుడు కూడా అంతే స్వేచ్ఛగా ఎదగనిస్తున్నాం అనేది ఒక్కోసారి ఆలోచించాలి ఖచ్చితంగా ఈ అంశం గురించి. ఒక అమ్మాయి డాక్టర్ కావాలనుకోవచ్చు, పోలీస్ ఆఫీసర్ కావాలనుకోవచ్చు, లేదు పైలట్ కావాలనుకోవచ్చు, లేదా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకోవచ్చు. ఆ కళలు ఏవైనా, వాటికి మనం ఇంట్లో వాళ్ళు ఎంత మటుకు సపోర్ట్ చేస్తున్నాం, ఆ కళను గౌరవించడం నిజంగా మనందరి బాధ్యత. ప్రతి ఏటా అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. అంటే ఆడబిల్ల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ఏదో ఒక ప్రత్యేక థీమ్ అయితే ఉంటుంది కాబట్టి బాల్య వివాహాలను అంతం చేద్దాం, బాలికల హక్కుల్లో పెట్టుబడి పెడదాం. ఇంట్రెస్టింగ్ థీమ్తో ముందుకొచ్చారు, మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అంతర్జాతీయ బాలికల దినోత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లలో. ఆడపిల్ల అంటే ఇప్పటి ప్రపంచంలో అవకాశాల ప్రపంచమనే చెప్పొచ్చు. బాలికలు సమాన అవకాశాలు ప్రోత్సహించడం, వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడడం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎంతో ఫోకస్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే చిన్న చిన్న వయసులోనే తెలియని అంటే హిడెన్ అనారోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే కేవలం సమస్యల గురించి మాట్లాడడమే కాకుండా వివిధ రంగాల్లో బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగమే. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా గౌరవించే స్వేచ్ఛ లభించినప్పుడు మాత్రమే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే బాలికల సంక్షేమం కోసం బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, ఉడాన్, ఇలాంటి చాలా పథకాలు ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ చాలా రిలీజ్ చేసింది, కానీ ఇంకా కొన్ని సవాళ్లు మాత్రం అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషలీ పీరియడ్స్ పరిశుభ్రతపై సరైన అవగాహన విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఇంకా చూస్తూనే ఉంటాం. దాని గురించి అవగాహన ఇంకా ఎంతో అవసరం. బాలికలు మధ్యలోనే చదువు ఆపేయడం కూడా చాలా సిచ్యువేషన్లో చూస్తుంటాం. ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు, మైట్ బి ఎకనామిక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ స్టేటస్ అయి ఉండొచ్చు, మధ్యలోనే చదువు ఆపేయడం చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ రూపం ఆపడానికి ప్రభుత్వంతో పాటు సమాజంతో పాటు ఎస్పెషలీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా వహించాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆడపిల్లలకు కేవలం రక్షణ మాత్రమే కాదు, అబ్బాయిలతో సమానమైన గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు లభించినప్పుడే ఇవాళ అకేషన్స్ అదే బాలికల దినోత్సవానికి నిజమైన అర్థమని నాకు అనిపిస్తుంది. ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: కొన్ని పాటలు మనసుకు హాయినిస్తాయి, కొన్ని పాటలు జ్ఞాపకాలను తట్టిలేపుతాయి, మరికొన్ని పాటలు మన జీవితంలో భాగమైపోతాయి. అలాంటి అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన సంగీత మాంత్రికుడే సాలూరి రాజేశ్వరరావు గారు. పాట ఏదైనా సరే ఆ పాటలోని భావాలకు తగ్గట్టుగా స్వరాలను అల్లడం ఎస్ రాజేశ్వరరావు గారికి మాత్రమే సాధ్యం. భక్తిగీతమైన, ప్రేమగీతమైన, జానపద బాణి అయినా, శాస్త్రీయ సంగీత ఛాయలున్న పాటైనా ప్రతి పాటలోనూ ఒక ప్రత్యేకమైన మాధుర్యం కనిపిస్తుంది. మల్లీశ్వరి, మిస్సమ్మ, చంద్రహారం వంటి చిత్రాల సంగీతం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. వారు స్వరపరిచిన ఎన్నో పాటలు తరాలు మారిన శ్రోతల మనసుల్లో ఇప్పటికీ సజీవగానే ఉన్నాయి. ఇవాళ సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి. ఇటువంటి సంగీత దిగ్గజాలను స్మరించుకోవడం అంటే ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, మన తెలుగు సంగీత వైభవాన్ని మరోసారి ఆస్వాదించడం అన్నమాట. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాలు తరగని ఆనందం, అలనించే సంపూర్ణ వినోదం.

న్యాచురల్ స్టార్ నాని మూవీస్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా. ఇటీవలే ది పారడైస్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన న్యాచురల్ స్టార్ నాని రెండు జడలతో ఊర మాస్ లుక్తో అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్లడీ రోమియో సినిమాతో స్టైలిష్ లుక్తో మరోసారి మన ముందుకు వస్తున్నాడు. ఓజీ ఫిలిం తర్వాత సుచిత్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇది. వెంకట్ బోయినపల్లి ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఈ సినిమాకి చాలా అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పైన అయితే గ్యాంగ్స్టర్ మోడ్ యాక్టివేట్ అయింది. ఇంకా రచ్చ రచ్చ అంటూ ఒక క్రేజీ ట్యాగ్ లైన్ యాడ్ చేస్తూ ఒక వీడియోలో నాని లుక్స్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. అసలు ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే ఇప్పటి వరకు ఆ సరికొత్త హెయిర్ స్టైల్ ఎక్కడ కనిపించలేదు. ఎస్పెషలీ మన నానిని మాత్రం అలా చూడలేదు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ముస్తాబోతున్న ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించబోతుందట. ఎస్, మరి ఇవి ఇవాల్టి ఛాయ్తో హాయ్ కబుర్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, వెనువెంటనే హిందీలో వార్తలు వింటారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు
3: మొదలు పెడదామా? ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది, నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొననున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యాసంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్నును వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో

0: కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
1: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్లీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని, దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.
0: రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాల్పల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెర్లో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గెడం నగేష్ జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనక తలుపులు బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎంత హడావుడి ఉన్నా, ఎంత అర్జెన్సీలో ఉన్నా, ఎంతే ముఖ్యమైన పనిలో వెళ్తున్నా ఖచ్చితంగా అంత ఫాస్ట్గా డ్రైవ్ అవసరం లేదు. అవునా? డ్రైవింగ్లో ఉన్నప్పుడు అవసరాలు ఉండొచ్చు, లేకపోతే అర్జెన్సీ ఉండొచ్చు, లేదా ఇమ్మీడియట్గా వెళ్ళేది ఉండొచ్చు. ఏది ఏమైనా స్పీడ్ మాత్రం మన కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ స్పీడ్ అనేది చేయి దాటిపోయిందనుకోండి, మన లైఫ్ మన చేయి దాటిపోయినట్టే కదా. నిజంగానే, ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అవునా? సో అలాంటి వేటికి అస్సలు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా హ్యాపీగా డ్రైవ్ చేయండి, సేఫ్గా ఇల్లు చేరుకోండి, మంచి మంచి పాటలు వినండి. ఎందుకంటే వివిధ భారతిలో మంచి పాటలు వస్తాయి కాబట్టి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బ్యాండ్ మేళం చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట విన్నారు. చంద్రబోస్ గేయ రచన, మ్యూజిక్ కంపోజిషన్ విజయ్ బల్గాని.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: డెకార్డ్ మూవీ కోసం భీమ్స్ శ్రీరామచంద్ర పాడిన పాట అది. భాస్కర్ భట్ల గేయ రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో మరో పాట విందాం. గేయరచన కెవి అనుదీప్, పాట పాడిన వారు సంజిత్ హెగ్డే, రోహిణి సొరెత్. మూవీ ఫంకీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

విన్న పాట నారి నారి నడుమమురారి చిత్రం కోసం హరిచరణ్ పాడింది. రామజోగ శాస్త్రి గేయ రచన, విశాల్ చందర్ మ్యూజిక్ కంపోజిషన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 లంహే ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: बीमारियों में जांच की जरूरत होती है। दवा के साइड इफेक्ट तुरंत न दिखे पर आपको बाद में खुद से दवा लेने के दुष्परिणाम झेलना पड़ सकता है, इसीलिए डॉक्टर की मदद ले। विद दिस वेरी यूजफुल इंफॉर्मेशन अबाउट द हार्मफुल इफेक्ट्स ऑफ सेल्फ डायग्नोसिंग एंड सेल्फ मेडिकेशन, दिस इज चेतन रैपिंग अप फॉर टुडे। आई विल गेट बैक टू यू इन आवर नेक्स्ट सेगमेंट, टिल देन बाय। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। This program is produced and sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
2: Oh, hello, rege galanta, idi taralo digi vache velanta.
1: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam, alarinche sampurna vinodam. వింటున్న పాట కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీర భరద్వాజ్ పాడింది. పూర్ణ చరిగే రచన, విజయ్ బుల్గాని మ్యూజిక్ కంపోజిషన్లో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే గాని, డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: రాజు వెట్స్ రాంబాయ్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. మిట్టపల్లి సురేందర్ గేయ్ రచన, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజిషన్ లో.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: తండేల్ మూవీ నుండి జావిద్ అలీ పాడిన పాట వింటున్నారు. శ్రీమణి రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ

దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యొమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20

0: మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ ఈఎంసెంగ్ గురించి డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: అందరికి స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్గా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయ నుంచి అండం విడుదలయ్యింది, అది గర్భసంచిలోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచికి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉండదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉన్నాయి, దాంట్లో గెడ్ ఫార్మ్ అవుతుంది, దాని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉన్నాయి, నీర్ సింపుల్ సిస్ట్ అంటారు, ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరాజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గెడ్లో ఉంటే దట్ ఈస్ డెర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటుంది, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భసంచిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, లేదంటే ఒక గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్. మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడి ఉంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
0: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
1: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి. అది జనరల్గా చేసే సర్జరీ. అదే టెక్నిక్ ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి తత్మ మూడు హోల్స్లో నాలుగు హోల్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలన వాడితే. దాన్ని బట్టి
0: లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం. అసలు లేజర్ కానీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
1: అది పేషెంట్ కామన్ గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అనేది లేజర్ తెలియదు నాకు. బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చి నన్ను అడిగితే నాకు లేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు. దిస్ నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈజ్ యూజ్. ఇట్స్ సింపుల్ ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం వాడేటప్పుడు కొంత కరెంటుని మనం వైబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగ్యులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్ కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
0: ఎటువంటి భయపడాల్సిన అవసరం
1: ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టను ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి పిక్చర్ ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక

0: టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకొని వచ్చిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
1: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
0: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్ లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఇజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దట్ ఈస్ ఎంటీ సర్జన్స్ వార్డ్ అంటారు. అలాగే మనం గర్భ సంచి లోపల కూడా స్కోప్ పంపిస్తాం, దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భ సంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం స్కోప్ పంపించి విజన్ చూసిన స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
1: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అట్లా అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
0: రైట్లీ సెడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయటం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెట్టడం లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
1: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికీ వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలి?
0: 100 పేషెంట్స్ నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్ కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్ కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్స్ ఏ ఉండు, ప్రాబ్లమ్స్ ఏ ఉండు. అలానే కనిపించిన అందరికి ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భ సంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే నొప్పి వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్ గా ఉండి పేషెంట్ ని రొటీన్ లైఫ్ ని హెంపర్ చేస్తుంది, ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ మూలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపదాగా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్ కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్ గా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3-4 మంత్స్ ఆటోమేటిక్ దానికి అది కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్ లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3-2 మంత్స్ వెళ్తా ఉండి చూపించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య, ఎండోమెట్రియోసిస్. ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న ఫ్యూ లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్ కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటికి పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది. లేయర్, ఒక చిన్న లేయర్ గర్భ సంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తేనంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూటరస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూటరస్ లోపల కూడా కాకుండా యూటరస్ బయట కూడా ఉంటాయి అన్నమాట. అంటే యూటరస్ ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యే దానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంది, Stage 1, Stage 2, Stage 3, Stage 4. Stage 3 and Stage 4 అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్ది డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ, ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నొప్పి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రియోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: వీటికి సింప్టమ్స్ ఏముంటాయి?
0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్ కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్ గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరిగిద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్ గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే సార్, మనం

0: సర్జరీ పూర్తిగా చేస్తారా సార్? గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్ హాఫ్ సెంటీమీటర్ హోల్స్ పెడతారు అంటున్నారు, అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్ గా చేసినా లాప్రోస్కోప్ తో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇంటూ ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్ గా పెద్ద కట్ ఇచ్చి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసంచి తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్ గా చేసేసి ఎండో బ్యాగ్ లో వేసి తీసేస్తారు. అదొక మెథడ్. లేదంటే ఆ గర్భసంచి తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటికి లాగేస్తారు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టికి కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి లాప్రోస్కోపిక్కి ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఆల్ టాక్ ఎనస్థీసియా అంటే పేషెంట్ కి మత్తు ఇవ్వటానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీసియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్ గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుందంటే పేషెంట్ కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్, సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. పేషెంట్ అవేక్ గా ఉన్నారంటే పేషెంట్ విల్ బి హావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఆ అబ్డోమెన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు, దాంతో పొట్ట ఉబ్బిద్ది, ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్ గా ఉంటారు కొద్దిగా ఒకసారి రెసిస్టెన్స్ వస్తుందో ఆ అబ్డోమెన్ అంత గ్యాస్ తో ఫుల్ అవ్వదు. ఫుల్ అవునప్పుడు సర్జరీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ డూ జనరల్ ఎనస్థీసియా. కంట్రోల్ ఈజ్ మచ్ బెటర్ ఆన్ జనరల్ ఎనస్థీసియా రాదర్ దెన్ లోకల్ ఎనస్థీసియా. కంట్రోల్ జనరల్ ఎనస్థీసియా ఎక్కువ. సపోజ్ పేషెంట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి, ఆక్సిజనేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బెటర్ ఈజీ ఆన్ జనరల్ ఎనస్థీసియా.
1: ఈ ఎనస్థీసియాకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: అది వెదర్ యూ డూ ఓపెన్ సర్జరీ ఆర్ లెప్రోస్కోపీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్ వెదర్ యూ డూ సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అట్లా ఎనస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనస్థీసియా డాక్టర్స్ వాట్ ట్రైన్డ్ ఇన్ దిస్, దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుని చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటి ఏంటంటే సిన్స్ ద అబ్డోమన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది. రికవరీ నార్మల్ లైఫ్ అంటే పేషెంట్ కెన్ బై, సపోజ్ నేను యూజువల్గా మనం లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది అనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ వితిన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి పర్టికులర్ గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్ ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లమ్ కానివ్వండి, సరౌండింగ్ ప్రాబ్లమ్ కానీ కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమిజియట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము, లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ మూలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా ఆ స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: బి రావు బహదూర్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, మనసులో ఏదో తెలియని హాయ్. రేపటి ఆఫీస్ గుర్తొస్తున్నా ఈరోజు సెలవు ఇచ్చిన ఆనందం మాత్రం వేరే లెవెల్. మరి ఈ ఆదివారం సాయంత్రాన్ని మరింత అందంగా, మరింత ఆహ్లాదకరంగా, మరిన్ని చిరునవ్వులు నింపుకోవడానికి సరదా సరదాగా పాటలు వింటూ మేమడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి మీ రెడీగా, సండే ఈవినింగ్ అంటే ఒక మాట, ఉదయం నుంచి ఉన్న ఉత్సాహం కాస్త తగ్గుతుందని, సాయంత్రం కాగానే రేపటి పనులు గుర్తొస్తాయని, సోమవారం మళ్ళీ మొదలయ్యే పనులు పరుగులు గురించి ఆలోచిస్తూ మొదలైతాయి మండే. అవునా? అందుకే చాలామందికి ఆదివారం సాయంత్రం అంటేనే చిన్నపాటి బెంగ కూడా ఉంటుందండోయ్. సండే అయ్యాక మండే రాక మానదు, మన పనులు తప్పవు. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బాల్కనీలో కూర్చొని సాయంత్రపు చల్లగాలులు ఆస్వాదిస్తున్నా మీకు తోడుగా ఆకాశవాణి వివిధ భారతి ఎప్పుడూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పాటల పల్లకిలోకి విహరిస్తూ ఈ సాయంత్రాన్ని సరదాగా హాయిగా గడిపేద్దాం. ఇప్పుడైతే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. గోవిందా గోవిందా చిత్రం నుండి ఈ పాట వినిద్దాం.

0: ఫ్లవర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 7:38 దాటి 10 సెకండ్లు అయింది VB క్లాక్ లో. సరదాగా సాగిపోతున్న ఈ సాయంత్రం సమయంలో ఓ ప్రశ్న అడిగేనా మరి? ఎస్, అమర్ కంటక్ ఏ నదికి మూలం? ప్రశ్న మరోసారి, అమర్ కంటక్ ఏ నదికి మూలం? ఇప్పుడు ప్లే చేస్తున్న పాట అయిపోయినంతలోప మీ ఆన్సర్స్ పంపించేసేయండి. ఎందుకంటే సాంగ్ అయిపోయాక పంపిస్తారనుకోండి, ఇంకా లిస్ట్ అలానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సాంగ్ అయిపోయే లోపు పంపించేస్తారో వాళ్ళ పేర్లు చదవడానికి ప్రయత్నిస్తారు. మరి మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఒకసారి ఈమెయిల్ ఐడి చెప్పైనా? ఎస్, HELLOVIVIDHBHARATI@gmail.com. HelloVividBharati@gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానం పంపించేసేయండి. ప్రశ్న మరోసారి చెప్పేస్తా, అమర్ కంటక్ ఏ నదికి మూలం? సమాధానాలు పంపించేసేయండి, మీ పేరు వినండి రేడియోలో.

అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించిన వాళ్లలో, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లలో గద్వెల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణరాం ప్రసాద్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య, అలాగే అమ్మన్ గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కోనసీమ జిల్లా మరుపల్లి

0: నుండి పంతాడి శ్రీనివాసరావు, ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే భువనగిరి డిస్టిక్ట్ నుంచి పాలయ్య బాబు వీణమ్మ, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతల ఎలగందల మార్కండయ్య లక్ష్మి, ఇంకా నెమ్మోని వెంకటేష్ హేమలత, ఆదిలాబాద్ జిల్లా బోద్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్ నవనీత, అలాగే దొర్నాల బాలరాజు, రేణుక వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ నుండి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి నేను అడిగిన ప్రశ్న, అమర్ కంటక్ ఏ నదికి మూలం అంటే నర్మదా నదికి మూలం. అందరూ రైట్ ఆన్సరే పంపించేశారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మరో చిన్న ప్రశ్న, మీకు అందరికీ తెలిసి ఆన్సర్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ప్రశ్న, మరి పురాణాల ప్రకారం ఏడు గుర్రాల రథం ఎవరిది? ప్రశ్న మరోసారి, పురాణాల ప్రకారం ఏడు గుర్రాల రథం ఎవరిది? ఆన్సర్ పంపించేసేయండి hellovividhbharatiarati@gmail.com. హలో వివిద్ భారతి @gmail.com. ఈ పాట అయిపోయే లోపల ఆన్సర్ పంపించేసేయండి.

0: 7:51 దాటి 50 సెకండ్లైంది వివి క్లాక్ లో. ఇలా ప్రశ్న అడిగానో లేదో చాలా షార్ప్గా ఆన్సర్ పంపించేశారు అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సంధ్యా దస్తగిరి, నెమ్మోని పున్న వెంకటేశం, హేమలత, భూదాన్ పోచంపల్లి శ్రోత, లలగందల మార్కండయ్య, అలాగే గద్వేల నుంచి సేల వెంకటేశగుణ, రాంప్రసాద్ రామ్చరణ్, ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, తరాలపల్లి నుండి పుచ్చయ్య, ఇంకా దొర్నాల రేణుక రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు, అలాగే నిజామాబాద్ నుండి ఎం మురహరి యశోద, ఆదిలాబాద్ జిల్లా బోద్ పొచ్చర నుండి లక్ష్మణ్ నవనీత, ఇంకా దొర్నాల రేణుక బాలాజీ వనస్థలిపురం నుండి రైట్ ఆన్సర్. ఈ 10 పేర్లు మాత్రమే వచ్చేస్తున్నాయి. మిగతా వారికి మెయిల్ పంపించడం తెలియట్లేదా? లేకపోతే మెయిల్ అడ్రస్ మరోసారి చెప్పమంటారా? hellovivihbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatbharetiatb భారతిని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ వివిధ భారతిని వినమని చెప్పండి. ఎందుకు అంటే మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ కానీ పాటలు కానీ వస్తున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా వింటూ ఉన్నారు. అలాగే తోటి వాళ్ళకు కూడా చెప్పండి వివిధ భారతిని వినమని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలదించే సంపూర్ణ వినోదం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాజా అగ్రసేన్ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అగ్రసేన్ విగ్రహ ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో సతీమణి జానకి శుక్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమానత్వం, అహింస, సేవాభావంతో సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాలో కాంగ్రెస్ చేపట్టిన గోయి రాఖోన్ యాత్రలో పాల్గొన్నారు. చీప్టన్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగిన పాదయాత్రలో ఆయన నడిచారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యాత్ర గత నెల 22న పనాజీలో ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. సుమారు 60 మంది ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు. ఎస్ఐఆర్లో అక్రమాలపై ఏఐసీసీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో ఈరోజు అటుకుల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన పుష్ప పండగ అయిన బతుకమ్మ విశిష్టతను ఈ వేడుకలు చాటి చెప్పాయి. బతుకమ్మ తెలంగాణ సమృద్ధమైన సాంస్కృతిక సంప్రదాయాలకు, మహిళా శక్తికి, ప్రజలకు, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయ కళారూపాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెట్స్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులు 9 పతకాలు సాధించారు. విద్యార్థుల కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్లు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని పాఠశాల వర్గాలు తెలిపాయి. ప్రతిభ చాటి పతకాలు సాధించిన విద్యార్థులను, పోటీల్లో పాల్గొన్న వారిని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. జాతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుజరాత్కు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న లడక్ పోలీస్ బైక్ ర్యాలీ బృందానికి కార్గిల్ జిల్లా పోలీసులు ఈరోజు లాంఛనప్రాయంగా వీడ్కోలు పలికారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన 31 జరగనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్కి ముందు జాతీయ సమైక్యత, ఐక్యత, మాదక ద్రవ్యరహిత భారతదేశాన్ని ప్రోత్సహించడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఇంద్రా 2026 విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌక సహ్యాద్రి రష్యాలోని వ్లాడివోస్టాక్కు చేరుకుంది. ఐఎన్ఎస్ సహ్యాద్రి భాగస్వామ్యం భారత ప్రభుత్వ మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఉందని, ఇది భారత్ రష్యా మధ్య దీర్ఘకాలంగా ఉన్న రక్షణ సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@anews_hyderabad ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

8:10 దాటి 40 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. మరి సరదా సాయంత్రం అలా అలా సాగిపోతుంది కాబట్టి ఓ ప్రశ్న అడిగేస్తా. మోహన్ బాబు, దివ్య భారతి అసెంబ్లీ రౌడీ సినిమా కాకుండా మరో సినిమాలో జత కట్టారు, ఆ సినిమా ఏంటి? ప్రశ్న మరోసారి, దివ్య భారతి ఇంకా మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా కాకుండా మరో సినిమాలో జత కట్టారు, ఆ సినిమా పేరేంటి? సో ఇందాకలా నేను చెప్పాను ఒక 10 మంది మాత్రమే పంపిస్తున్నారు ఏంటా అని. అంటే ఎవరు పంపించరు అని అంటున్నారు. ఎందుకు పంపించరు? మీ స్నేహితులు లేకపోతే మీ రిలేటివ్స్తో పాటు మీరు రేడియో వింటున్నారు కదా, మరి వాళ్ళని కూడా పాల్గొనమని చెప్పండి. మీరు ఎలాగైతే మెసేజెస్ పంపిస్తున్నారో, మా ప్రశ్నలకు సమాధానాలు ఎలాగైతే ఇస్తున్నారో, వాళ్ళకు కూడా ప్రాక్టీస్ చేయించండి. ఎందుకంటే ఇన్ని రోజులు వాట్సాప్ మెసేజ్ పంపించారు, ఇప్పుడు ఈమెయిల్ వచ్చేసింది. సో ఈమెయిల్ కూడా ఎలా పంపించాలనేది వాళ్ళకు సహాయం చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ hellovivihbharati@gmail.com. హలో వివిధ్ భారతి @gmail.com. ప్రశ్న మరోసారి చెప్పేస్తాను. దివ్య భారతి ఇంకా మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా కాకుండా మరో సినిమాలో కూడా జత కట్టారు, ఆ సినిమా పేరేంటి అని అడిగాను. మరి పాట వచ్చేస్తుంది, పాట తర్వాత మీరు పంపిన సమాధానాలు, సరైన సమాధానాలు చదివేస్తాను. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, వాళ్ళ నుంచి సంపూర్ణ వినోదం.

0: ఫ్లవర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఇందాకలు అడిగిన ప్రశ్న, మోహన్ బాబు ఇంకా దివ్యభారతి అసెంబ్లీ రోడ్డు సినిమా కాకుండా వేరే సినిమాలో కూడా జత కట్టారు, ఆ సినిమా ఏంటి అని అడిగితే చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, కానీ పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. అవసరం లేదు, ఒకసారి పంపించేస్తే చాలు, మీ సమాధానం చదివేస్తాం. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో గద్వాల నుండి సేర్ల వెంకటేశ్వర రామప్రసాద్, ఇంకా కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి దస్తగి

గిరి, ఇంకా సంధ్య, అలాగే అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి రేవణపల్లి విలేజ్ నుండి దొన్నాల రేణుక, ఇంకా కోనసీమ జిల్లా మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, ఇంకా నిజామాబాద్ నుండి ఎమ్మురహరి యశోద, నెమ్మని పుణ్య వెంకటేశం, హేమలత, ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొన్నాల బాలరాజు, రేణుక. సో ఈ 10 పేర్లే ఉన్నాయి, వీరు కొత్త పేరు చూడాలనుకుంటున్నారు మరో ప్రశ్న వేశాక. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఇందాక అడిగిన ప్రశ్నకు మరో సమాధానం కూడా వచ్చింది. తరాలపల్లి నుంచి బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి సరైన సమాధానం, అసెంబ్లీ రౌడీ సినిమా కాకుండా మోహన్ బాబు ఇంకా దివ్యభారతి జతకట్టిన సినిమా ఏది అని అడిగాను, అది చిట్టెమ్మ మొగుడు. పంపించిన వాళ్ళందరూ రైట్ ఆన్సరే పంపించేశారు.

0: కాబట్టి కొద్ది రోజులు మెయిల్ కూడా అలవాటు చేసుకోండి. మనకు రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళలో పంతాడి శ్రీనివాసరావు గారు, అలాగే దొన్నాల పాలరాజు గారు. ఓకే అండి, మీ ఇప్పుడైతే మీరు ఎలా అయితే అలవాటు చేసుకున్నారో మిగతా వాళ్ళకు కూడా, తెలిసిన వాళ్ళకు అలవాటు చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తెరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 8:31 ఏకచిత్ర గీతాలు. ఇవాళ కార్యక్రమంలో ప్రేమికుడు చిత్రం నుండి పాటలు విందాం. ప్రేమంటే ఏంటి? చూసిన క్షణంలోనే మనసులో మొదలయ్యే అలజడ, విన్న ప్రతి పాటలోనూ మనసుకు వినిపించే ఓ మధురమైన రాగమా, లేక మనకు తెలియకుండానే మన పెదవులపై చిరునవ్వు పూయించే ఓ అందమైన అనుభూత? ప్రేమలో పడిన వాళ్లకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు. ప్రేమలో పడని వాళ్లకు కూడా తెలుసుండో, ఈ పాటలు వింటే ప్రేమలో పడాలనిపించడం మాత్రం ఖాయం. సంగీత ప్రేమలో ఎస్. 1994 విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యువతను తన వైపు తిప్పుకున్న ఓ అద్భుతమైన సంగీత ప్రేమ కావ్యం. ప్రభుదేవ నగ్మా జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శంకర్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీకి ఒకవైపు ప్రేమ కథ, మరోవైపు అద్భుతమైన నృత్యాలు, ఇంకోవైపు మనల్ని కూర్చీలో కూర్చోనివ్వకుండా చేసే సంగీతం. ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతగానే ఉంటుంది, కావున స్పెషల్గా ఉంటాయి ఈ సినిమా అయితే పాటలు. కొన్ని పాటలు మనల్ని డ్యాన్స్ చేస్తాయి, కొన్ని పాటలు మనసును ప్రేమలో ముంచేస్తాయి, మరికొన్ని పాటలు వింటుంటే తెలియకుండానే మన పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. మరి ఇవాళ్టి ఏకచిత్ర గీతాలలో ప్రేమికుడు మూవీ నుండి మంచి పాటలు వేస్తాను. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈ పాట వినగానే మన కాళ్ళు కదలడం మొదలవుతుంది. ఆ పాటలో ఎంత ఎనర్జీ ఉండాలి మరి! 90ల నాటి యువతను ఉర్రూ తొలగించిన పాటల్లో ఈ పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ప్రభుదేవ అద్భుతమైన డాన్స్, ఈ రెండు కలిస్తే స్క్రీన్ మీద సందడయే సందడి. మరి మీలో ఎంతమందికి ఈ పాటలోని హుక్ స్టెప్స్ ఇంకా గుర్తున్నాయి? మీ జ్ఞాపకాలను మళ్లీ డాన్స్ చేయించడానికి వచ్చేస్తుంది ఈ పాట.

చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

ఏక చిత్ర గీతాలలో ప్రేమికుడు సినిమా నుంచి పాటలు వింటున్నాం. ప్రేమను తెలియచేయడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు ఓ చిన్న చూపు చాలు, మరికొన్నిసార్లు ఓ అందమైన పాట చాలు. ప్రేమలో ఉన్నవారికి తమ ప్రేమైన వ్యక్తి ప్రపంచంలోనే అందమైన వ్యక్తిలా కనిపిస్తారు కదా. ఆ అనుభూతిని మరింత మధురంగా మన ముందుకు తీసుకొచ్చే పాటే ఇది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ గళంలో వినిపించే ఈ పాట ప్రేమలోని మాధుర్యాన్ని గుర్తు చేస్తుంది. వినేద్దాం ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

8:48 దాటి 10 సెకండ్లైంది. ప్రేమికుడు సినిమా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ప్రేమ గురించే మాట్లాడుతూ వస్తుంది. అయినా ప్రేమగా ప్రేమ గురించి చెప్పితే ప్రేమగానే వింటారు కదా. ఎస్, ప్రేమలో ఉన్నప్పుడు మనసులో ఎన్నో మాటలు ఉంటాయి, కానీ ఆ మాటలన్నీ ఎదురువాడికి చెప్పగలమా? కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం, కానీ పాటల్లో చాలా అందంగా పలికించవచ్చు. అలాంటి మధురమైన ప్రేమ భావాన్ని పలికించే పాట ఇది. ఉన్నికృష్ణన్ స్వరంలో వినిపించే ఈ పాట మనసును ప్రేమలోని మధురమైన లోకానికి తీసుకెళ్తుంది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ. సలలిత

8:55 దాటి 59 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. మన తెలుగు పాటల్లో జానపదపు హుషారు కలిస్తే అమ్మసానే వేరు కదా. చక్కని పదాలు, పల్లెటూరి వాతావరణాన్ని గుర్తు చేసుకునే సంగీతం, మనసుకు హాయినిచ్చే స్వరాలు, ఇవన్నీ కలిసి ఓ పాట తయారైంది. అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గర్ల గళల్లో ప్రేమికుడు సినిమాలోని ప్రత్యేకమైన పాటల్లో ఇది కూడా ఒకటి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏకచిత్ర గీతాలు. ఈరోజు ప్రేమికుడు సినిమా నుంచి పాట వింటున్నాం. ఒక పాటలో చిలిపితనం ఉండాలి. ఈ సినిమాలోని పాటలన్నీ ఖచ్చితంగా కొంచెం సపరేట్గా ఉంటాయి, డిఫరెంట్గానే ఉంటాయి. నిజంగానే వినగానే నవ్వొచ్చే సరదాల పాటలై ఉండాలి. వైవిధ్య సంగీతంతో తనదైన శైలిలో శ్రోతలు అలరించిన యార్ రెహమాన్ సంగీత ప్రపంచం నుంచి మరో సరదా గీతం ఇది. మరి మీరు కూడా ఈ పాటతో పాటు హమ్ చేస్తూ సంగీతాన్ని ఆహ్వానించండి.
2: Bob Clearmountain meets with attitude, funky drums from hell.
3: Mala peta, malak peta, nado peta, peta rap. Peta rap.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 ఉర్దూలో వార్తలు, ఆ తర్వాత 9:30 ముంబై ప్రసారాలు వింటారు. అలాగే 10:00 మధురిమ నాటి మేటి సినీ గీత మాలిక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: ఆకాశవాణి హై ఖబరోకే సాథ్ మే అబ్దుల్ వాహిద్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. ఎదలోని కోరికలను పదిలంగా దాచుకున్న కథానాయకుడికి కథానాయికను చూడగాని ఆ కోరికల్లో కదలిక ఏర్పడిందట. ఆ కోరికలు గువ్వలై ఎగిశాయట. ఎగసి ఎగసి ఎక్కడికీ పోలేదట. మళ్ళీ తన గుండెగూటికే చేరుకున్నాయట. దానివల్ల నింగిలోని తారలు వెన్నెలలో కలిసి తన ముంగిట్లో దిగితే వచ్చే ఆనందాన్ని తాను పొందుతున్నాడట. జరిగిన కథ చిత్రం కోసం శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరిచిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించారు ఘంటసాల. రచన సి. నారాయణరెడ్డి.

పైకి లేచిన అలలు ప్రేయసి పాడుతున్న కమ్మని పాటను వింటున్నాయట. అమృతంలాంటి ప్రేమ నీదని ప్రేయసి అంటే సరిగ్గా తెలుసుకున్నావా, అది నిజమైనదేనా అని ప్రియుడు అంటాడు. అందుకు ప్రేయసి, అలాంటి కొంటెమాటలు ఎవరి దగ్గర నేర్చారో అని అడగగా ప్రేయసి ఒరచూపులోనేనని జవాబిస్తాడు ప్రియుడు. తెరపై జమున జగ్గయ్య అభినయించగా ఘంటసాల పీసుశీల పాడిన ఈ యుగల గీతాన్ని సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి యమన్ కళ్యాణి రాగంలో స్వరపరిచారు. రచన ఆరుద్ర.

వలపు తలుపు తట్టగా మెలుకువ వచ్చిన ప్రియుడి మనసు వయసుకు గడియను తీసిందట. ప్రియుడి పిలుపు ఎదలోనికి రమ్మని పిలుస్తున్నప్పటికీ సిగ్గుమొగ్గలు వేసి వాకిట్లోనే ఆగిపోయిందట ప్రియసి. ఆ సిగ్గులలోని అందాలను ఆస్వాదిస్తున్న తన మనసు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతోందని ప్రియుడు అంటే, తన మనసు కూడా అలాంటి స్థితిలోనే ఉందని ప్రియసి బదులిస్తుంది. ఉరకలు వేసే పరువంలో ఉన్న ఆ జంటకు పగలు కూడా రేయిలా తోస్తోందని పాడుకునే ఈ గీతం కొడుకు కొడలు చిత్రంలోనిది. గానం ఘంటసాల పీసుశీల, రచన ఆత్రేయ, సంగీతం

మబ్బులచాటునున్న చందమామ అక్కడే దాగితీ దాగని. ఎందుకంటే చెంతచేరిన తన రాజుముందు ఆ నెలరాజు అందం కూడా తక్కువేనని నాయిక అంటుంది. నాయకుడు కూడా ఆ వలపుల రేడుకంటే తన చెలియందం ఇంకా గొప్పదంటున్నాడు.

పక్షుల కువకువలను పెదవులపై పొదిగి గుసగుసలాడిన మనసులతో ఆకాశదీపాలు కనుమరుగవుతున్నా చూపులు మాత్రం ఆ గగనం వైపే ప్రసరిస్తున్నాయని సాగిపోయే ఈ యుగల గీతం మూగనోము చిత్రంలోనిది. గానం ఘంటసాల పీసుశీల. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం ఆర్. గోవర్ధనం.

వయస్సు వారిద్దరినీ ఒక అందమైన వనంలో కలుసుకునేలా చేసింది. మనోహరమైన మాటలతో, అమృతమయమైన మమతలతో వారిరువురి మదిలో తీయని ఊహలు మెదిలాయట. ఒకరు భావంగా, మరొకరు పల్లవిగా మారి పాటగా సాగిపోతున్న వారిరువురిలో ఒకే రాగం రొగుతోందట. అదే ప్రణయరాగం. అలా అలా రాగాల సరాగాలలో ఊయలలూగుదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్నారు. 1978లో శ్రీధర్ దర్శకత్వం

కమలహాసన్, రజనీకాంత్, జయచిత్ర, శ్రీప్రియ నటించిన వయసు పిలిచింది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం ఇళయరాజా.

ప్రణయజీవులు విరహవేదనను కూడా తీయగా ఆస్వాదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే తలపులను పెనవేసుకుపోయిన వారి వలపులలో విహరిస్తూ కాలం తెలియని లోకంలో కమ్మని కలలు కంటూ ఉంటారు. ఆ విరహంలోనే బంధం గట్టిపడి అనుబంధంగా, రాగం అనురాగంగా పరిణమిస్తుంది. అలా చూపుల కన్నా ఎదురుచూపులు, నేటికన్నా రేపటి రోజులే బాగుంటాయనిపిస్తుంది. మొత్తంగా దూరమేదైనా దాన్ని అనుభవించి ఆస్వాదించడంలోనే అసలైన ఆనందమున్నదని తెలియజేస్తుంది ఈ గీతం. చిల్లరదేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

దానవ రాజకుమారి కళ్యాణికి వాటిల్లిన ఆపదను తప్పించి గురువు శుక్రాచార్యుల వారి మెప్పు పొందుతాడు భస్మాసురుడు. ఆ రాకుమారి సదుపాయాలను చూసే బాధ్యత కూడా తనకే అప్పగించడంతో ఆమెకు అవసరమైన అన్నింటినీ సక్రమంగా సమకూరుస్తుంటాడు. కాని తొలిచూపులోనే మోహించిన రాకుమారి కళ్యాణి మనసు మాత్రం భస్మాసురుడు గ్రహించలేడు. పరోక్షంగా ఈప్సితమైన మాటలాడినా, తన చెలి ద్వారా తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నా అర్థం చేసుకోలేడు. మునిసేవకై కుసుమాలు తీసుకువెళుతున్న సందర్భంలో ప్రకృతి ఎంత అందముగా ఉన్నదని, ఊసులాడుకుంటున్న పక్షుల జంటను, పువ్వులో మధువుద్రోలుతున్న తుమ్మెదను చూపించి మనోవికారానికి గురవుతుంది. ఆ రమణీయతను చూస్తే ఏమనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది. ప్రణయభావాన్ని ఇలా పాటరూపంలో తెలుపుతుంది. మోహిని భస్మాసుర చిత్రం కోసం పీసుశీల ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓహో రాణి, ఓహో రాజా అంటూ పాట ప్రారంభంలో అలాగే చివరలో వచ్చే ఘంటసాల పి లీలగార్ల ఆలాపనలు అలా అలా మనల్ని అందమైన అలలపై తేలియాడించి ఆనందలోకాలకు తీసుకువెళతాయి. చెలి వాలుకన్నుల పరువమునై ఉంటానని కథానాయకుడు అంటే తనను ఏలుకునే ఆ మురిపానివి నువ్వేనని కథానాయిక అంటోంది. చిలిపి ఊసులాడుకొని ఒకరికొకరు బాసలు చేసుకుని ఈడు జోడుగా తోడు నీడగా కలకాలం కలిసుందామని ఇలా యుగలగీతం పాడుకుంటున్నారు. దొంగల్లో ధర చిత్రంలోని ఈ పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి, సంగీతం ఎం సుబ్రహ్మణ్యం రాజు.

అంధుడైన ఆ బాలుడు లోకాన్ని, లోకంలోని కాకులను, ఆ కాకుల బాకుల్లాంటి మాటలను విన్నాడు. మనసుతో చూశాడు కూడా. పారే గోదావరి గలగలలకు తన గొంతును జతచేస్తూ లోకం పోకడను గురించి ఇలా గానం చేస్తున్నాడు. ప్రాప్తమున్నదే మనది, లేనిది ఇతరులది. ఈ రసవత్తర నాటకంలో నాది నీది అనే మనది కాని దానికోసం ఎందుకీ తపన అంటున్నాడు. నడమంత్రపు సిరి నాకు నీకు నడమ దూరం పెంచి మనల్ని విడదీసింది. ప్రపంచం సముద్రమైతే నీకు సరిపోయినన్ని నీళ్లు నువ్వు తీసుకో, అది కడివెడైనా గరిటెడైనా అని పాడుకుంటున్నాడు. తెరపై నటులు సాయికుమార్ అభినయించగా స్నేహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

తొలిచూపులోని ఆ ఆకర్షణకు ఆకట్టుకొనబడి క్రమంగా అది ఆరాధనగా పరిణమించి అవధుల్లేని ఆనందోత్సాహాలతో మది నాట్యం చేయసాగింది. హృదయంలోని ఆ అడుగుల అలజడి అక్షరమాలికలుగా మారి పాటరూపంలో బయటికి వచ్చి కాగితంపై పరచుకున్నాయి. ఆ పాట నీ ప్రియురాలి కోసమే కదా అని ఓ పిల్ల తెమ్మెర సాయపడి ఆమె దరికి చేర్చింది. చేరాల్సిన వారికి చేరిందనే ఆనందం లోపల చేరినవారేమనుకుంటారోనన్న బెరుకు బయట. ఇక తన వల్ల కాదని చెప్పాల్సిన విషయం పరోక్షంగా చెప్పేశాడు. ఇంటికి చేరిన ప్రియురాలు మనసును మరుడి దగ్గరే వదిలేసి వచ్చింది. కునికిపాట్లు పడుతూ తనను చేరిన ఆ లేఖకు ఇలా పాట పాడుతోంది. తోబుట్టువులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగలగీతం, రచన అణిశెట్టి సుబ్బారావు, సంగీతం సి మోహన్దాస్.

ఓ ప్రియురాలికి కలలనే అలలపై మనసు మల్లెపూవై సాగిపోతున్నదట. ఆ మనసు వెదజల్లిన పరిమళాలు చేరిన ప్రియుని మది రెక్కలు కట్టుకుని ప్రియురాలిని చేరిందట. నీలాకాశపు తారలు రేరాజును వెంటబెట్టుకుని వలపు కలల సంద్రంలో కమనీయంగా కాంతులీనుతున్నాయట. వాటివలి జతగాగూడి సడిలేని నడిరేయిని తలపించే లోకానికి పయనమవుదామని పాడుకుంటున్న ఈ పాట గులేభకావలి కథ. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించారు. రచన సి నారాయణరెడ్డి. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: రేపు ఉదయం 6 గంటలకు భక్తి సాగరంలో ఉలలాడే దైవిక మార్గం అర్చనా క్షేత్రదర్శిని. 6:50 ప్రసారమయ్యే చింతనం కార్యక్రమంలో డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు అందిస్తున్న మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 19వ భాగం వింటారు. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఉదయం 7:15 జనరల్ ఐ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ టి లింగం గౌడ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీకే సందీప్. ఉదయం 7:30 8:15 జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఉదయం 10:15 మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇది మన చట్టం కార్యక్రమంలో సర్ఫేసి యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజేందర్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 15 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపటి ప్రసారంలో ఉదయం 5:53 మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.